ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రము. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 11వ తేదీ శనివారం. మూడు వందల 23.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో

2.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. సమయం 5:57:48 శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం, జయగంటలు మ్రోగిన విబృందగానం, వింజమూరి శివరామకృష్ణ గారి రచన, తిరుపతి రామన్సూరి గారి సంగీతం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:10:30. ఇప్పుడు భక్తి రంజని. ముందుగా శ్రీ వెంకటేశ్వర గద్య.
1: శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహక్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచలాంజనాచల సింహాచలాదిశిఖరిమాలాకులస్య నాథముఖబోధనిధి వీధి గుణరసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగశృంగ గళద్గగన గంగా సమాలింగితస్య సీమాతిగ గుణ రామానుజ ముని నామాంకిత బహుభూమాశ్రయ సురధామాలయ వన రామాయత వన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఝరానంతార్యాహార్య ప్రశ్రవణ భారాపూర విభ్రమద సలిల భర భరిత మహాతటాక మండితస్య కలికర్దమలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమమునిగణ నిషవ్యమాణ ప్రత్యక్షీభవన్ నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాధిపీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర పరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయమాన సాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య ధరణితలగత సకల హత కలిల శుభ సలిలగత బహుళ వివిధ మలహతి చతుర విలోకన మాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్

బహు సంకట నరకావట పత దుష్కట కలి కంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాకృత కమలార్చిత శుభమజ్జన జల సజ్జన భరిత నిజ దురిత హతి నిరత జన సతత నిరస్త నిరర్గల పేపీయమాన సలిల సంభృత విషంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమాదిమ భూరి మంజమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖర శేఖర మహాకల్ప శాఖీ కర్వీ భవదతి గర్వీకృత గురుమిర్వీ షగిరిముఖోర్వీ ధరద కులర్వీకర దయతోర్వీ ధర శిఖరోర్వీ సతత సదూర్వీకృత చననవఘన గర్వచరణ నిపుణ తను కిరణమశృణిత గిర శిఖర శేఖర తరుణి కిరతిమిరహ వాణీపతి శర్వాణీ దయితేంద్రాణీశ్వర ముఖవాణీ యోరసవేణీ నిభశుభవాణీ సుతమహిమాణీ యస్తకోటీర భవదఖిల భువన భవన.

పనస పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుల మందార హింతాలాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచ అశోక మధుక అమలక హిందుక రాగకేత కన్య పూర్ణకుంద పూర్ణ గంధరస కందవన వంజుళ ఖర్జూర సాల గోవిదార హింతాల వికట వైకస వరుణ తరుణ ఘమరణ విచుళంక అశ్వత్థ యక్ష వసుధ వర్ముధ మంత్రిణీ తింత్రిణీ బోధన్యక్రోధ ఘటపట విటల జంబూ మాతల్లి వసతి వాసతి జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందేహ తమాలమాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షి జాతి సమూహ బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర నానాజాచ్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ పద్మ నాగేంద్ర ప్రవాళ మౌక్తిక స్ఫటిక హేమరత్న ఖచిత దగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మర్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్య గీత తాళవాద్య కుంభవాద్య పంచముఖ వాద్య ఆహామీమారన్నటీ వాద్య కిటికుంతల వాద్య మరటీ చౌందౌ వాద్య తమిళ వితాళ వాద్య దక్కరాగ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహ కాంశ్యవాద్య భరతనాట్యాలంకార కిన్నర కింపురుష రుద్రవీణ ముఖవీణ వాయువీణ తుంబుర వీణ గాంధర్వ నారద వీణ స్వరమండల రావణహస్త వీణ హస్తక్రియాలంక్రియాలంకృతానేక వివిధ వాద్య వాపీ కూప తటాకాది గంగా యమునా రేవా తరుణా శోణ నదీ సువర్ణముఖీ వేగవతి వేత్రవతి క్షీరవతి బాహునదీ

0: భక్తిరంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన. శ్రీ యుఎస్ ప్రసాదరావు గారి స్వరంలో.
1: తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించాలి. ఎవరైనా సరే కనిపించని దేవుడిని పూజించడం మాత్రమే గొప్ప విషయం కాదు, మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడమే నిజమైన భక్తి అని తెలుసుకోవాలి. అలాగని నాస్తికత్వం బాట పట్టాలని కాదు. దేవుడిపై విశ్వాసం ఉండడమే కాక భయభక్తులతో సన్మార్గంలో పయనించాలి. లేకపోతే ఏ తప్పు చేసినా దేవుడు మనల్ని ఏమి చేస్తాడులే అనే నిర్లిప్తతో మనిషి దారి తప్పే ప్రమాదం ఉంది. మనల్ని ఉత్తములుగా తీర్చిదిద్దే తల్లిదండ్రులు, గురువులు, ఇతర పెద్దల పట్ల కూడా భక్తిభావం కలిగి ఉండాల్సి ఉంది. పెద్దలు ఎవరైనా సరే మనం ఉన్నతంగా ఎదగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు మనల్ని కంటికి రెప్పలా చూసుకొని పెంచి పెద్ద చేశారన్న విషయాన్ని విస్మరించడం ఎంతమాత్రం సబబు కాదు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడమే కాకుండా వారిని మన జీవితంలో ఒక అమూల్యమైన బంధంగా భావించి ఆదరించాలి. తల్లిదండ్రులు లేకుంటే జన్మే లేదన్న విషయాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరి ఎదుగుదలలో అమ్మా నాన్నల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి సరదాలు, సందడలను పక్కనబెట్టి పిల్లల బాగు కోసమే పరితపించారన్న సంగతి మర్చిపోరాదు. మనం ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరాలని వారు ఎల్లప్పుడూ ఆశిస్తారు. తైత్తిరీయోపనిషత్తులో చెప్పినట్టు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే వాక్యము తల్లిదండ్రులు, గురువులను దేవునితో సమానంగా గౌరవించాలనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను కూడా ఎప్పటికీ మరవకూడదు. ఎవరి జీవితానైనా ప్రభావితం చేసే గొప్ప వ్యక్తుల్లో ముందుండేది గురువులే. తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తనను, చదువులో వారి ప్రతిభను ఉపాధ్యాయులు గమనిస్తూ ఉంటారు. విద్యార్థులు తప్పుగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు గురువులు మందలించవచ్చు.

0: అయితే ఈ శిక్షల వెనక వారి భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. గురువులు చూపే మార్గదర్శకం వలనే విద్యార్థులు మంచి వ్యక్తిత్వంతో సమాజంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు. మహాభారతంలో గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర అని గురువుస్థానం దేవుని కంటే గొప్పదిగా పేర్కొన్నారు. అందువల్ల తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించడం ప్రతి మనిషి ప్రధాన కర్తవ్యంగా భావించాలి. కొంతమంది గురువులను, తల్లిదండ్రులను విమర్శించడం చూస్తూనే ఉన్నాం. తమను కొట్టాడని ఆ గురువును గురించి మిగతా విద్యార్థులతో చెడుగా ప్రచారం చేస్తూ దూషించే పిల్లలు కూడా మన సమాజంలో ఉన్నారు. తల్లిదండ్రులతో పాటు వారి పిల్లలు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఉపాధ్యాయులు అంటే భయభక్తులు కలిగిన విద్యార్థులే సంస్కారవంతులుగా తీర్చిదిద్దబడతారు. అలాగే గురువులతో స్నేహపూర్వకమైన అనుబంధం ఏర్పడి చదువులోనూ ప్రతిభ చాటేందుకు అవకాశం ఉంటుంది. మనకన్నా పెద్దవాళ్ళు చెప్పే మాటల్లో అనుభవం, జీవిత సత్యం ఉంటుంది. కాబట్టి వారిని గౌరవిస్తూ వారి నుంచి అమూల్యమైన సలహాలు తీసుకోవాలి, వాటిని పాటించాలి. జీవితానుభవంతో పెద్దవాళ్ళు చెప్పే విషయాలను ఆచరిస్తే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చు. నల్లది నీళ్లు, తెల్లది పాలు అనేది కాకుండా మంచి చెడులను గుర్తించగలిగితే సత్ఫలితాలు సాధించగలం. పెద్దల మాటలను పెడచెవిన పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మన వ్యక్తిత్వాన్ని గొప్పగా తీర్చిదిద్దేవారే తల్లిదండ్రులు. గురువులు పెద్దల్ని గుర్తించాలి. కొంతమంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, టీవీల్లో అనుచితమైన విషయాలను వీక్షించడం, స్నేహితుల ప్రభావం వంటి కారణాల వల్ల మంచి కన్నా చెడువైపు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి నైతిక విలువలు పెంపొందించే కథలు, వ్యాసాలు, మంచి బోధనలు చదివితే వారు దారి తప్పకుండా సన్మార్గంలో పయనించే వీలుంది.
1: యుఎస్ ప్రసాదరావు గారి చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

సాగులో మనము స్వచ్ఛమైనటువంటి పంట ఉత్పత్తి తీయాలి అంటే మటుకు మనము రసాయనిక పురుగు మందులు, రసాయనిక తెగుళ్ళు మందులు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. సాధారణంగా మన వ్యవసాయ శాఖ కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ పంటల్లో వచ్చేటువంటి పురుగులు తెగుళ్ళ నియంత్రణ కోసం, నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ పద్ధతులనే సిఫార్సు చేస్తారు. మనకు మటుకు అర్థమయ్యేది ఏంది, ఎంతసేపటికి ఏ రసాయనం చెప్పాడు, ఏ పురుగు మందు చెప్పాడు, వాటిని ఎంత మోతాదు చెప్పాడు అనేదే ఆలోచిస్తాం. కానీ దానికన్నా ముందు వాళ్ళు పురుగు మందు వాడటానికి ముందే రకరకాల మరి సేద్య పద్ధతుల్ని, భౌతిక పద్ధతుల్ని, జీవ నియంత్రణ పద్ధతుల్ని ఇటన్నిటిని కూడా చెప్తారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయంలో కానీ లేకపోతే సేంద్రీయ వ్యవసాయంలో కానీ ఎలాంటి రసాయనిక పురుగు మందులు, రసాయనిక తెగుళ్ళు మందులు, కలుపు మందులు కూడా వాడకుండా వ్యవసాయం చేయడానికి చాలామంది రైతు సోదరులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా మంచి ఫలితాలు పొందుతూనే ఉన్నారు. మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. మనకి అనేక మార్గాలు ఇప్పుడు ఉన్నాయి. గతంలో మరి జీవ నియంత్రణ పద్ధతులు చెప్తారు కానీ మార్కెట్లో సరిగ్గా దొరకట్లేదు అనేటువంటి మాట అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా జీవ నియంత్రణ పద్ధతులు మనకి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లోనూ, కృషి విజ్ఞాన కేంద్రాల్లోనూ, జీవ నియంత్రణ ప్రయోగశాలల్లోనూ, ఇతర పరిశోధన కేంద్రాల్లోనూ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అన్నిటికన్నా మించి మనకి ప్రైవేట్ సంస్థలు కూడా వీటిని రైతుల కోసం అందుబాటులోకి తెస్తూ ఉన్నారు. అవిగాక మనము భౌతిక పద్ధతులను కానీ సేద్య పద్ధతులు కానీ మనం పాటించగలిగితే చాలా సమస్యలు రాకుండానే పోతాయి. పురుగు తెగుళ్ళు వచ్చిన తర్వాత వాటి తీవ్ర స్థాయిలో మనం నియంత్రించాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అందుకే మనం ముందు నుంచి అసలు మన పంటల్లో పురుగు తెగుళ్ళు రాకుండా

0: చూడటానికి ఏ మార్గాలు ఉన్నాయనేది ఎత్తుక్కుంటూ వాటితో పాటుగా మనకు అందుబాటులో ఉన్నటువంటి జీవ నియంత్రణ పద్ధతులన్నింటినీ కూడా మనం పాటించాలి. పంట విత్తనం ఎన్నుకునేటప్పుడే మంచి రకం విత్తనం ఎన్నుకున్నట్లయితే కనుక మన ప్రాంతంలో వచ్చేటువంటి తెగుళ్ళు పురుగుల్ని తట్టుకునే రకాలను ఎంచుకున్నట్లయితే సమస్యలు సగం పోతాయి. అలాగే ఎండాకాలంలో లోతు దుక్కులు దున్నుకొని లోపల ఉన్నటువంటి పురుగు తెగుళ్ళు సంబంధించినటువంటి భాగాలన్నీ ఎండ ఏడికి చనిపోయేలాగా చేసినట్లయితే సగం సమస్యలు తగ్గుతాయి. అలాగే గాలి ఎలుతురు బాగా సోకేలాగా పంటను కనుక వేసుకున్నట్లయితే మనకి ఈ పురుగు పుట్ర తక్కువ అవుతుంది, ముఖ్యంగా తెగుళ్ళు బాగా తగ్గుతాయి, దోమపోటు లాంటి పురుగు కూడా బాగా తగ్గుతుంది. మనము వరి నాట్లు వేసేటప్పుడు ప్రతి 2 మీటర్లకి ఒక అడుగు లేకపోతే 20 సెంటీమీటర్ల మందాన మనం కాలిబాటలు వేసుకున్నా కూడా గాలి ఎలుతురు బాగా సోకుతుంది, మన పంటలో ఈ దోమపోటు బాగా తగ్గుతుంది. ఇలా అనేక రకాల మార్గాలు చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి పంటకి కూడా ముఖ్యంగా రసం పీల్చే పురుగులతో ఇబ్బంది ఉన్నటువంటి పంటలన్నిటికీ కూడా రక్షక పంటలైనటువంటి ఈ జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలు ఒత్తుగా ముందుగానే మనం వేసుకున్నట్లయితే దడిలాగా పనిచేసి లోపలికి రసం పీల్చే పురుగులు రాకుండా ఉంటాయి. రసం పీల్చే పురుగులు పంట మొదట దశలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మరి ఆ సమస్య ఎక్కువగా అవుతుంది. దాన్ని తగ్గించుకోవటం వల్ల మనకి వచ్చేటువంటి వైరస్ తెగుళ్ళు ఎన్నో కూడా రాకుండా పంటలను కాపాడుకోవచ్చు. ఎంత సులువు. అలాగే ఆకర్షక పంటలు శనగపచ్చ పురుగు లాంటి మొండి పురుగులు నియంత్రించడానికి మధ్య మధ్యలో అక్కడక్కడ బంతి మొక్కలు కనుక వేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు గుడ్లన్నీ కూడా వాటి మీద పడతాయి, వాటిని తీసేస్తే మనకు పంట నష్టం తగ్గిద్ది. అలాగే పొగాకు లద్దె పురుగు నియంత్రించుకోవడానికి అక్కడక్కడ ఆమోదపు విత్తనాలు కనుక మనం వేసుకున్నట్లయితే అవి ఎక్కువైతే మనకి ఈ ఆమోదపు ఆకుల కిందే గుడ్లన్నీ కూడా పెడతాయి కాబట్టి ఆ గుడ్లను నాశనం చేసినా కూడా రాబోయేటువంటి 100,000 ఈ పొగాకు లద్దె పురుగులు నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. వీటికి తోడు ఈ మధ్యకాలంలో ట్రైకోగ్రామా మరి గుడ్లని మనకు అనేక రకాల పంటలు అనేక రకాల పురుగుల నియంత్రణకు ఉపయోగిస్తాం. ముఖ్యంగా మనకి మన వరి సాగులో కాండం తొలచే పురుగు నియంత్రణకు కానీ అలాగే చెరుకులో పేక పురుగు నియంత్రణకు కానీ మనకి ఈ మొక్కజొన్నలో వచ్చేటువంటి కత్తెర పురుగు లాంటి పురుగులను కానీ నియంత్రించడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలో మనకి దొరుకుతూ ఉన్నాయి, అలాగే జీవ నియంత్రణ ప్రయోగశాలలో దొరుకుతూ ఉన్నాయి, ప్రైవేటు కంపెనీలు కూడా కొన్ని అందిస్తూ ఉన్నాయి. మనకు కావాల్సినవి ముందుగానే చెప్పుకుంటే వాళ్ళు సమయానికి ఇస్తారు. అవి కనుక మనం 3-4 సార్లు ఆకులు కుట్టినట్లయితే పొలాల్లో భవిష్యత్తులో మనకు పురుగే లేకుండా చేస్తాయి. ఇంత మంచి పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి కొబ్బరి ఉంది, కొబ్బరి మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ కొబ్బరి నాశించేటువంటి రకరకాల పురుగుల నియంత్రణకి జీవ నియంత్రణ పద్ధతుల్ని అనేక మిత్ర పురుగుల్ని అనేక రకాలైనటువంటి సహజ శత్రువుల్ని అంబాజీపేట పరిశోధన స్థానం వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు మన కోసం. మనం తెచ్చుకొని ఊరక కొబ్బరి మొక్కల మీద వదలటమే చేయాల్సింది. అవే వెళ్తాయి, అవే పనులు చేసుకుంటాయి. నల్లమట్టు పురుగు కానీ లేకపోతే మనకి ట్రైకోడర్మా విరిడి తెచ్చుకుంటే గ్యానోడర్మా లాంటి తెగుళ్ళను కూడా నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కూరగాయలు వచ్చేటువంటి రకరకాలైనటువంటి వేరుకుళ్ళు తెగుళ్ళు అలాగే కాయకుళ్ళు తెగుళ్ళు వీటన్నిటిని నియంత్రించడానికి ట్రైకోడర్మా విరిడి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈ కూరగాయలు వచ్చేటువంటి కొమ్మ ఎండు తెగులు పైనుంచి కిందకి ఎండిపోతూ ఉంటుంది, వాటిని నియంత్రించడానికి కూడా మళ్ళీ ఎండు తెగులు, వాడు తెగులు వీటన్నిటికీ కూడా ట్రైకోడర్మా విరిడి చక్కగా ఉపయోగపడుతుంది. విత్తన శుద్ధి చేసుకోవచ్చు, భూమిలో పశువుల పెండతో కలిపి బాగా అభివృద్ధి చేసుకొని కలుపుకోవచ్చు. అలాగే వరిలో వచ్చేటువంటి అగ్గి తెగులు నియంత్రించడానికి సూడోమోనస్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే చాలా రకాల పురుగులు నియంత్రించడానికి బ్యాసిల్లస్ థురంజెన్సిస్ అనేది ఒక బ్యాక్టీరియా పొడి మందు మనకి పొడి రూపంలోనూ ద్రవ రూపంలో దొరుకుతుంది, వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇలా అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల బూజులు చాలా పురుగులు నియంత్రిస్తాయి, బెవేరియా బెసియాని అని వర్టిసీలియం అని వీటన్నిటినీ మనం తెచ్చుకొని వాడుకున్నట్లయితే మన పంటల్లో ఈ పురుగు తెగుళ్ళ నియంత్రణ చాలా సులువు అవుతుంది. గమనించండి, ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం చెప్పుకోదగింది ఏమీ లేదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆలిండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కులుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా

0: సిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ పవర్ సబ్సిడీ ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోను వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.
1: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ
2: పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు, విద్యల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదిచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా మనకి అడాప్షన్ తీసుకున్న ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేనే విధంగా ఈ ఐఐటి నీట్ సెంటర్లతో పాటు ఈరోజు కొత్తగా పెట్టిన ఎక్సలెన్సీ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ద, పేద పిల్లల చదువులు వారి ప్రాథమిక వస్తువులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజువాకలోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం విజయవాడలో రాష్టస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ, ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం

0: మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానంలో మరి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచాజా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఆక్లాండ్ నగరే న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణా క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం కుర్వన్ అస్తి. ఉభౌ నేతారౌ వ్యాపార వాణిజ్య రక్షా క్షేత్రేషు ద్విపక్షీయ సంబంధానాం సర్వేషాం పక్షాణాం సమీక్షాం కరిష్యతః. ప్రధానమంత్రి మోదీ ప్రముఖైః ఉద్యోగపతిభిః క్రీడాక్షేత్రస్య విశిష్ట వ్యక్తిభిశ్చ సహ అపి సంవాదం కరిష్యతి. ఉభయ దేశయోః మధ్యే సుదృఢ జనసంబంధానాం ప్రతీకరూపేణ అసౌ అద్య న్యూజిలాండ్ దేశె విశాలం ప్రవాసీ భారతీయ సమ్మేళనమపి సంబోధయిష్యతి. ప్రధానమంత్రి మోదీ ఆస్ట్రేలియా ఇండోనేషియా దేశయోః సఫల యాత్రానంతరం స్వీయ త్రిరాష్ట్ర యాత్రాయాః తృతీయం అంతిమం చ చరణం ఉపేత్య హ్యః ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్. న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విమానస్థానకె ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః స్వాగతం కృతవాన్. భారతీయ సముదాయస్య బహవః సదస్యాః అపి తస్య హార్దికం స్వాగతం కృతవంతః. ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ దేశ స్థితాన్ ప్రవాసి భారతీయాన్ భారతస్య సమృద్ధ సాంస్కృతిక రిక్థస్య నిరంతరం సంరక్షణాయ ప్రశంసితవాన్. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే అసౌ స్వాగత సమారోహే ప్రస్తుతానాం సాంస్కృతిక కార్యక్రమాణామపి ప్రశంసాం అకరోత్. భారతీయ నౌసేనా అద్య ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే స్వీయ షష్ఠం ప్రాజెక్ట్ 17A ఇత్యస్య అంతర్గతం స్వదేశి నిర్మితం యుద్ధపోతం INS మహేంద్రగిరిః F-38 ఇతి పూర్వీ నౌసేనాదళే సమావేశయిష్యతి. అస్య సమారోహస్య అధ్యక్షతాం రక్షామంత్రి రాజనాథ్ సింహః కరిష్యతి. అయం సమారోహః భారతస్య రక్షాక్షేత్రే ఆత్మనిర్భరతాయాః తథా స్వదేశీ యుద్ధపోత నిర్మాణస్య దిశి అన్యత్ మహత్వపూర్ణం సోపానం భవిష్యతి. సమావేశన సమారోహస్య పూర్వసంధ్యాయాం విశాఖపట్టణం నగరే ఆయోజితే బడాఖానా ఇత్యేతస్మిన్ భోజక కార్యక్రమే నౌసైనికాన్ సంబోధయన్ రక్షామంత్రి రాజనాథ్ సింహః హిందమహాసాగరక్షేత్రే శాంతిః స్థిరతాయాః చ ప్రముఖసంరక్షకరూపేణ భారతస్య భూమికాం పునః ప్రతిపాదితవాన్. అసౌ పరివర్తమానం వైశ్విక సురక్షా పరిదృశ్యం దృష్ట్వా రాష్ట్రస్య సాముద్రిక హితానాం సంరక్షణాయ తథా త్రివర్ణిక ధ్వజస్య గౌరవ రక్షణాయ భారతీయ నౌసేన

0: यः योगदानस्य प्रशंसाम् अकरोत्। भारतं हिन्द महासागर प्रदेशस्य प्रमुखं उत्तरदायी राष्ट्रमिति प्रतिपादयन् रक्षामन्त्री अवदत् यत् अस्मिन् प्रदेशे शान्तेः स्थिरतायाः तथा सुरक्षित सामुद्रिक पर्यावरणस्य संरक्षणं भारतस्य उत्तरदायित्वमस्ति इति। भारतीय रेल मन्त्रालयेन उत्तर रेल मण्डलस्य अशीत्यधिक शतशत किलोमीटर मितेषु दीर्घेषु रेल मार्गेषु स्वदेशी रेल सुरक्षा प्रणाल्या कवच इत्यस्य कार्यान्वयनाय 2,50,00,000,00,000 रूप्यकाणां स्वीकृति प्रदत्ता। अस्या परियोजनाया उद्देश्य रेल सुरक्षाया परिचालन दक्षतायाश्च अभिवृद्धि अस्ति। अस्या योजनाया लक्ष्यम् अधिक जन संकुलेषु तथा रणनीतिक दृष्ट्या महत्वपूर्णेषु रेल मार्गेषु स्वदेशी सुरक्षा प्रणाल्या विस्तार अस्ति। कैलाश मानसरोवर यात्रायै तीर्थयात्रिणां प्रथमं दलं ह्यः उत्तराखण्ड राज्यस्य पिथौरागढ़ मण्डलस्य लिपुलेखा मार्गेण चीन देशे प्रविष्टवान्। सर्वान् आवश्यकान् प्रवासान् सीमा औपचारिकतां च समाप्य आईटीबीपी इति भारत तिब्बत सीमा आरक्षस्य अधिकारिणः सीमायां स्थितेभ्यः चीन देशस्य अधिकारिभ्यः यात्रिणां समूहं समर्पितवन्तः। फीफा विश्व कप क्रीडायां स्पेन देशेन गतरात्रौ संयुक्त राज्य अमेरिका देशस्य इंगलवुड नगरस्य लॉस एंजेलिस क्रीडांगणे द्वितीयायां प्रागुपांत्य चक्रे बेल्जियम देशं 2-1 अंकहि पराजित्य उपांत्य चक्रे स्वस्थानं सुनिश्चितम् अकरोत् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 నేటి మాట. ప్రపంచ జనాభా దినోత్సవం ఈరోజు తొలి అంశం ఇది. రెండోది చలనచిత్ర రంగస్థల నటులు సిఎస్ఆర్ ఆంజనేయుల గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. చలనచిత్ర గీతం 7:35 కవన విజయం సమస్యాపూరణం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ పుష్పాంజలి సమాచారవాణి. ఏలూరు జిల్లా సమాచార లేఖ 8:30 ఏవిఎస్ ప్రసాద్ గారు అందిస్తారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీమతి సుధా రఘునాథన్ గానం పి సుందరరాజన్ గారు వయలిన్ తిరువాయూరు శ్రీ వైద్యనాథన్ గారు మృదంగం. పాటల బల్లకి 8:59 9:30 వసుధైక కుటుంబం 10:15 పాటల పల్లకి కొనసాగింపు. 11:00 వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం మధురిమ. పన్నెండు గంటల 10 నిమిషాలకు మధుమంజరి. 12:40 పిఎస్ ప్రభాకర్ రావు గారి గళంలో లలిత సంగీతం అనుసరిస్తూ తెలుగు సినిమా పాటలు. 1:30 మహిళావాణి హలో బాగున్నారా. 2:31 చోటీ చోటీ ఖుషియోం కా మహత్వ శ్రీమతి శిఖా శర్మ గారి వ్యాఖ్యానంతో సైనిక్ మాధురి. రెండవ ప్రసారం 5:00 యువవాణితో. సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం 6:30 ఇందులో గుంజన్ డాక్టర్ టి మహాదేవరావు గారి స్వీయ కవితా పఠనం హిందీలో. 7:15 పల్లెసీమల్లో మన వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యం గురించి కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ శ్రీ పి బాబు గారి వివరణ. ఈ రాత్రి 8:00 విశ్వజన సంఖ్యాదివస మానవ సంసాధనానాం మంగిపూడి కామేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం. 10:00 అఖిల భారత సంగీత కార్యక్రమంలో డాక్టర్ రామవరపు మాధురీదేవి గారి వీణావాదనం వింటారు.

మహదాసు ఏడుకొండల గారు మృదంగం, మావుడూరు సూర్యప్రసాదరావు గారు ఘటం, తాళం శ్రీ పి దయాకర్. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 గా వస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముజోవా తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
1: 40 సాల్ के बाद भारत के प्रधानमंत्री का न्यूजीलैंड आना हुआ है और एक प्रकार से आपकी आर्थिक राजधानी में कार्यक्रम बना करके भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है. मैं आपका बहुत बहुत आभारी हूँ. ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है.
0: స్వల్పకాలంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొంది

జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సల్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13, 14 విడతల 2 ప్రయత్నాలకు సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలాన్ని కొంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ధ నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ధ నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు, 3వ నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ధ నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయగా ముంబైలోని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్ధ నౌకలైన స్టెల్త్ యుద్ధ నౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్ధ నౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. మరో 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు 8 నెలల సుదీర్ఘ మిషన్

ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్, అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఎంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియం ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకువెళ్ళింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈవేళ లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ముందుగా నేటి మాట రెండు అంశాలు, తర్వాత చలనచిత్ర గీతం, ఆ తర్వాత కవన విజయం. అంతర్జాతీయ జనాభా దినోత్సవం, దీన్ని మనం ప్రపంచ జనాభా దినోత్సవం అంటాం. ఏటేటా జూలై 11న నిర్వహించుకుంటాం. ఎందుకు? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 1988లో తీర్మానం చేసి అప్పటి పాలక మండలి ఇది స్థాపించింది. ప్రపంచ జనాభా 5 బిలియన్లకి పెరగడం 1987 జూలై 11న గమనించి 1990 డిసెంబర్ నాటి తీర్మానం ద్వారా పర్యావరణం అభివృద్ధి సంబంధాలతో జనాభా దినోత్సవాన్ని కొనసాగించాలి అని జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. దీనికి జనాభా గణాంకాలు సేకరణ అనేది చాలా సహకారం. 38వ సెషన్లో స్టాటిస్టికల్ కమిషన్ ఐక్యరాజ్య సమితి గణాంకాల విభాగం ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలను వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వివక్షరహితంగా అంటే కుటుంబ నియంత్రణ సమాచారం, సేవలు, జాతి, లింగ, భాష, మత, రాజకీయ అనుబంధ జాతీయ మూలాలతోటి ఆర్థిక స్థితితో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ కుటుంబ నియంత్రణ వగైర అంశాలు, నాణ్యత, అలాగే వీటికి సంబంధించి ప్రపంచ జనాభా స్థితికి సంబంధించిన గణాంకాల ప్రచురణ, జనాభా నియంత్రణ వల్ల లాభాలు, వాటికి సంబంధించి సదస్సులు నిర్వహించడం, ఇలా జనాభా పెరుగుతుంది. మరి భూమి పెరుగుతుందా? వనరులు పెరుగుతాయా? పెంచుకోవాలి అన్న ఎంత పరిమితిలో పెంచుకోవాలి అన్న ఆలోచన తప్ప ఎంత విస్తృతిలో దీన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్న ఆలోచన ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే భూమి, ఇతర వనరులు కొంతవరకు ఉంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకునే జనాభా కూడా ఉండాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇవి చాలకపోతే ఇంకా కొత్తగా పుట్టుకొస్తూ ఉంటే ఎక్కడ సరిపోతుంది ఈ వనరుల సంపద అన్న ఆలోచన ప్రపంచ జనాభా అని అంచనా వేయడం, లెక్కలు వేయడం, కావలసిన చర్యలు తీసుకోవడం, అధికం కాకుండా ఏ విధమైన ఆలోచన చేయాలి, వాటన్నిటి ఫలితంగా వచ్చింది ఈ ప్రపంచ జనాభా దినోత్సవం.

0: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలు విన్నారు. నేటి మాటలో రెండవ అంశం,
1: శకుని ఉన్న చాలు శని ఏలనని కదా. అవును నిజమే, నేను అంత ఘనుడ కాని పనులనైనా కాజేసుకొని గాని మానిపోవలేనే. మాయలాడి
0: అనగానే

ఈ స్వరంలో ఈ మాటలు, ఈ మాటలతో ఈ స్వరం ఎక్కడ విన్నాం అనిపిస్తే మాయాబజార్ గుర్తొస్తుంది. ఆ తరువాత లౌక్యం అంటే మరేమిటి అనుకున్నావు, అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చేయడమే కాదు మన సిద్ధాంతిని దువ్వేటప్పటికీ వాడేం చేశాడు అనుకున్నావు. లుబ్ధావధానుల జాతకం ఎగా దిగా చూసి శీఘ్రంలో వివాహయోగం ఉందన్నాడు. చిలకలపూడి సీతారామాంజనేయులు గారి విలక్షణ స్వరం అండి అది. అయితే ఈ విలక్షణుడు లక్షణమైన పేరు ఏమిటి అంటే తెర పేరు సిఎస్ఆర్ చిలకలపూడి సీతారామాంజనేయులు. ఇదెవరండి? మాయాబజార్లో శకుని, కన్యాశుల్కంలో రామపంతులు. దేవుడు మేలు చేస్తే అని ఇల్లరికంలో, కళ్ళల్లో కాపట్యం, నలుపు తెలుపుల గుబురుగడ్డంలోంచి రువ్వే కుట్రకోరు నవ్వు, నుదుటి ముడతల్లో ఎదుటివాడిని బుట్టలో వేసుకోగల నయవంచనల అంచనాలు, వీపు వంపులోంచి కూడా విలనిజాన్ని పుట్టించి పోషించగల విలక్షణత్వం, ఇవన్నీ ఒకచోట చేరితే అది సిఎస్ఆర్లోని శకుని. దానికి స్వతసిద్ధ సహజాలంకారం లాంటి ముక్కు మాటలు కూడా జతపడితే అప్పుడది శకునిలోని ప్రతిభామణి. శకుని పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దిన వాళ్ళు అన్న బహువచనంలో ఏకవచనంగా మిగిలిన వ్యక్తి ఆయన. నాయన దుర్యోధన, గోపితో పొయ్యేదానికి గొడ్డలి ఎందుకు? ధర్మరాజుని చూడడానికి పిలిపించు. చూడముచ్చటగా చూడమాడి సునాయాసంగా పాండవుల అఖండ సామ్రాజ్యలక్ష్మిని అపహరించి నీకిస్తాను. మాడ్యులేషన్ని పాటించడంలో, స్వరంలోని ఉదాత్త అనుదాత్తాలు, వీటన్నిటినీ ఒక చోట కూడగడితే అది సిఎస్ఆర్. త్వర త్వరగా అంగలేస్తూ జీవిత రంగం మీద ముందుకు దూసుకుపోగల స్వభావ సంపన్నుడు అవుతాడేమోననే వాస్తవాన్ని ముందుగా ఊహించిన కాలం సిఎస్ఆర్కు. ప్లవంగనామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ పాడ్యం అంటే 1907 ఆనాడు జూలై 11, అది జన్మతిథిగా నిర్ణయించింది. నరసరావుపేట ఆయన పుట్టినూరు. హరిశ్చంద్ర సారంగధర పాత్ర పోషణతో వన్నెకెక్కిన హరిప్రసాదరావు అంటే సిఎస్ఆర్ గారి తండ్రికి ఎనలేని అభిమానం. ఆ అభిమానమే సిఎస్ఆర్ నాటకాభిరుచికి నాంది పద్యాన్ని పలికింది. 14వ ఏట ఒంగోలులో బొబ్బిలి యుద్ధం నాటకంలో సేనానాయకుడి వేషం ధరించడంతో పాత్రధారణకు ప్రారంభం. పరబ్రహ్మ పరమేశ్వర మొదలైంది. తండ్రి స్ఫూర్తితో చెక్క భజనలు, వీధి నాటకాలు, భాగవతాలు ఆకర్షణీయాలు. హరిశ్చంద్రలో సత్యకీర్తి, రాయబారంలో సహదేవుడి చిన్న చితకా పాత్రలు ధరించి రాణింపుకొచ్చిన నటనతో రంగస్థల పండితుల ప్రశంసలు అందుకున్నారు సిఎస్ఆర్. ఎస్ఎస్ఎల్సి పరీక్షలు అయిపోయాయి. కొండపు వెంకటేశ్వరులనే సహ విద్యార్థి ప్రోత్సాహంతో కృష్ణ విలాస సభవారి రామదాసులో నాయక పాత్ర ధరించి ఒంగోలందరినీ ఊపు ఊపారు. ఆ మన్నాడు వెలువడిన పరీక్షా ఫలితాల్లో చదువులో కూడా ఉత్తీర్ణుడై ఖ్యాతి సంపాదించిన సిఎస్ఆర్ 17వ ఏట రాధాకృష్ణంలో మొట్టమొదటిసారి సిఖిపించమౌడిగా మారి 40 ఏళ్ల పాటు నటక్షేత్రాన నవీన వంగడాల శోభను వెంగడించి విరాణ్మూర్తి అయ్యారు. తెనాలి అనగానే శ్రీరామ విలాస సభ గుర్తొస్తుంది నాటక ప్రియులకి. ఆ రోజుల్లో వారి ఆధ్వర్యంలో రోషనార్ తులాభారం నాటకాలు ప్రదర్శించారు. అందులో స్త్రీ పాత్రధారి స్థాన నరసింహారావు గారు పద్యాలతో పాటలతో ఆకట్టుకున్న సిఎస్ఆర్. అదే తులాభారంలో స్థానం సరసన కృష్ణ భూమిక ఆహా అనేలా అభినయించారు సిఎస్ఆర్. ఓసారి రాజమహేంద్రవరంలో రామదాస్ పాత్రధారి ఎడవల్లి సూర్యనారాయణ గారు సమయానికి రాలే. ఆపద్ధర్మంగా ఆ వేషం వేసిన సిఎస్ఆర్ వన్స్ మోర్ అనిపించుకున్నారు. ఆ ఒక్కరోజు సంపాదన 25 రూపాయలు, ఆ రోజుల్లో 25 రూపాయలు చాలా ఎక్కువ కదా. ఆనాటి నుండి ఆయనకు జనానికి అభిమాన పాత్రమైన వేషం రామదాసు. స్థానబలంతో పెరిగిన సాన్నిహిత్యంతో తులాభారంలో కృష్ణుడు సిఎస్ఆర్, సారంగధరలో సారంగధరుడు సిఎస్ఆర్, చింతామణిలో భవానీ శంకరుడు సిఎస్ఆర్. తెలుగునాట ప్రదర్శనలు, ఆంధ్రేతర రాష్ట్రాల్లో క్షణం తీరికలేని నాటకాల జేజేతలు, జనం ఓహో అంటూ ఉంటే అభినయ శిల్పి సిఎస్ఆర్గా నిలబడ్డారు. రంగూన్ వరకు వెళ్ళారు. రంగస్థలమణి ప్రకాశ ప్రసార గరిమగా ఆయన అక్కడ తెలుగు పద్యాన్ని, అభినయాన్ని, వాచకాభినయాన్ని అందించారు. చిన్నప్పుడు మర్చెంట్ ఆఫ్ వెన్నిస్, బొబ్బిలి యుద్ధం నాటకాల్లో షైలాక్, బుస్సీ పాత్రలు వేసినాటి నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్జించే వేళ వరకు అదే క్రమశిక్షణ, అదే నియమపాలన స్థిరాస్తులు సిఎస్ఆర్కి. భావ వైభిన్యతకు

అద్దం పట్టే కళ్ళు, ఎలాంటి నవ్వైనా రువ్వగలిగే పెదాలు, స్పష్టతను ప్రస్ఫుటీకరించే పదాలు, చక్కని ముక్కు, అన్నిటికీ మించి అరుదైన నదరైన అనునాసిక స్వరసౌరభం, ఇవన్నీ మిక్కిలిగా అమరిన సిఎస్ఆర్ను సినీ వయ్యారి వలచి వరించి పిలిచిన సంవత్సరమే 1936. ఆ ఏడాది తెనాలి వెళ్ళిన ఆయన్ని కురుకురు సుబ్బారావు గారు కలుసుకున్నాక, సరస్వతి టాకీస్ తరపున ద్రౌపది వస్త్రాభరణం చిత్రం తీస్తున్నాం, కృష్ణపాత్ర వేయండి అన్నారు. సిఎస్ఆర్ అడిగిన పారితోషికం 5000 రూపాయలు. ఎవరో అడగలేదు అప్పటికి, ఎవరికి ఇవ్వలేదంత మొత్తం ఇచ్చారు. ఎందుకు? కృష్ణపాత్రని కాదు, వేస్తున్నది సిఎస్ఆర్ కనుక. అది ఆయనకున్న విలువ వెల, అది శిఖర సదృశ్యం. మరి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. చాలా ఇష్టమైన తుకారం పాత్ర, సంభాషణ కూడా తానే రాసి 1938 భక్త తుకారం తీశారు. పాదుకలో శ్రీరాముడిగా వేశారు. నట సామ్రాజ్యమణి మకుటధారిగా నిలబెట్టిన నిర్మాతను కుబేరును చేసిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం. వెంకటేశ్వరుడిగా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న పౌరాణిక పాత్ర పోషణకు తొలి ఇరవేల్పు సిఎస్ఆర్. హలో మై డియర్ తులసమ్మక్క అనే సిఎస్ఆర్ పిలుపు సారథి వారి గృహప్రవేశంలో వినబడుతుంది. రసజ్ఞులు అక్కును చేర్చుకున్నారు, అది తమ హక్కని. స్వతహాగా గాయకుడు, పాత్రలు, పద్యాలు ఇందాక మనం ఆనందించాం కదా. ఆయన పద్యాన్ని ఉదాహరణగా తీసుకొని శకుని అది అన్నమాట. వాలి, సుగ్రీవ, వాల్మీకి చిత్రాల్లో గీతాలని పద్యాలని ఆయన పాడుకున్నారు. శ్రీకృష్ణ కుచేల్లో ఊతపదాలతో కూతపదాలతో గోవిందయ్యగా ఎల్లరకాలని ఆకట్టుకున్న ఇల్లరికం లాంటి చిత్రంలో వేషం, భాష, నడక, టక్కు, టమార్పు, చూపులు మర్చిపోగలమా? సీనియార్టీ ప్లస్ సిన్సియారిటీ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఆర్ సార్ క్వాలిటీ. ఆయనకి యువతల పక్క చూస్తే ఒక బ్యాడ్మింటన్ ఆటగాడు క్రీడారంగంలో, గుప్తదాత సహజీవుల సంఘంలో, సినిమాల్లో ఊపిరి తిరక్కపోయినా నాటక రంగంలో రాజిల్లి తేజరిల్లాడు. ఆయన చెప్పిన ఒక్కొక్క పెంగళివారి సంభాషణ, పర్వాలేదు దుర్యోధన, ముక్కోపానికి విరుగుడు, ముఖస్థుతి ఉండనే ఉంది, బలదేవునికి అఖండ సన్మానం చేయించు, అమిత సంతుష్టాంతరంగుడై నీ గురుదేవుడు నీవడిగిన వరం అనాలోచితంగా ఇస్తాడు, అతని కూతురు శశిరేఖను మన లక్ష్మణ కుమారునికిచ్చి వివాహం చేయించు, దానితో బలరామదేవుడు మన పక్షం, దానితో వారంతా మన పక్షం, ఆ వారితో విధి లేక శ్రీకృష్ణుడు కూడా మన పక్షం కాక తప్పదు. ఎవరు మర్చిపోగలరండి? జీవన్నాటక రంగంపై, నట రంగంపైన, తరంగంపై, ముత్తరాల పెద్దంతరాలపై ముక్కుమాటలే ముద్దుబాటగా మారక సాగే సీనియర్ సార్, ఆయన సిఎస్ఆర్ చైర్మన్ పాండీ బజార్ అనే బాపు రమణీయాలంకార అక్షర చక్రవర్తిత్వాన్ని పొందిన అపురూప నటుడు సిఎస్ఆర్. ఈ విశ్వ కళాక్షేత్రాన్ని వీడిన తేదీ 1963 అక్టోబర్ 8. ఒక పాతాళ భైరవి ఫలితాలు చెప్పండి అన్నమాట. మాయాబజార్ 2027 నాటికి 70 పూర్తి చేసుకోబోతున్న కళాఖండం. కన్యాశుల్కం, ఇలా ఏ చిత్రాన్ని తీసుకున్నా సిఎస్ఆర్ ఆకృతి, ఆయన వాక్ చమత్కృతి వెండి తెర మీద కొండలాగా మెరుస్తూనే ఉంటుంది. నేటి మాట విశేషాలు విన్నారు. చిత్రగీతం.

0: ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇప్పుడు కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ.
1: కంఠపీఠికనోంకార ఘంట మురయు చలగుగావుతమన్మన క్షేత్ర సీమ కవి కుటుంబంబు పాలిటి దివిజ సురభి జలజ సంభవు బోటి భాషావధూటి.
0: కాశీఖండంలోని శ్రీనాథ కవి సార్వభౌముని శారదాస్తుతి ఈ పద్యం. కవి కుటుంబంబు పాలిటి దివిజ సురభి జలజ సంభవు

పోటీ అయిన భాష వధూటి మన కంఠపీఠిక ఎందు ఓంకార ఘంటం వరయుచుండగా కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమానికి స్వరాహ్వానం. వచ్చే పక్షానికి సమస్య పాటించుము పద్య ఛంద పాత్రతనింకన్. అని అంటాం సాధారణంగా. పద్యానికి సంబంధించిన ఛందస్సే పద్యం రాయడానికి పాత్రత వహిస్తుంది, ఇది నిర్వివాదాంశం. అలా చెప్పుకుంటే సమస్య లేదు. కానీ సమస్య వచ్చిపడిన సమస్య ఎలా ఉండాలి అంటే ఇది వచ్చే పక్షానికి రాసుకోండి. పాటించకు పద్య ఛంద పాత్రత నింకన్. పాటించకు వద్దు, పాటించకు పద్య ఛంద పాత్రత నింకన్. మరి ఈ ఒక అనౌచిత్య సూచకం ఔచితీభంగం లేకుండా సాచౌత్యం ఎలా అవుతుంది అన్నది సమర్థమైన మీ పూరణంలో మరొక్కసారి సమస్య. పాటించకు పద్య ఛంద పాత్రతనింకన్. పాటించకు పద్య ఛంద పాత్రతనింకన్. గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణలు గన్నవరపు దుర్గాప్రసాద్ గారు, సాలూరు, పార్వతీపురం జిల్లా. డుళ్ళగదంత సంచయము ఠక్కున క్రొత్త వివైద్యునొద్దతా మళ్ళీయునుద్ధరించుకుని మాన్యత నొందుచున ఆత్మతృప్తితో పళ్ళికిలించె తాత తన పత్ని భళాయన బోసి నోటితో పెళ్ళికి నేగు బాధయును బెంగయు తప్పెను సంత సంబయన్. ఇదెళ్ళా కిందళ్ళా ప్రాస. ప్రాసధర్మం నాలుగు పాదాల, ఎలాంటి సర్దుబాట్లు లేకుండా నడవాలి. పర్వాలేదులే, చాలామంది రాస్తున్నారండి, ఇలా కూడా రాసియొచ్చు అని అలాంటివి కాకుండా డొళ్ళగా మళ్ళీ పళ్ళి ళ్ళి అని లకారానికి లకార ప్రాసతో రాసిన పద్యాలు అన్నీ కూడా ఇవాళ కవన విజయంలో చోటు చేసుకోబోతున్నాయి. ఆ విధంగా రాసిన వారందరికీ కూడా చాలా ఆనందంగా సమస్య మరొకసారి వచ్చే పక్షానికి పాటించకు పద్య ఛంద పాత్రత నింకన్. శ్రీమతి పద్మావతి లక్ష్మీనరసమ్మ గారు బెంగళూరు నుండి. కళ్ళకు నిచ్చునందమును కాటుక నెద్దగ చూడవచ్చెనిన్ కళ్ళెము పద్యమల్లుదురు ఖ్యాతిగ వర్ణన చేయుచు సదా త్రెళ్ళును జేయునా పడతిదీటుగా వారల భావమౌచునే పళ్ళికి తాత తన పత్ని భళాయన బోసి నోటితో. భైరవభట్ల శివరాం గారు కుకిరాపల్లి నుండి. పిల్లలు చుట్టూతా నిలిచి ప్రీతిగా పాటలు పాడుచుండగా చెల్లియో చెల్లకో ఎనుచు చెప్పెను మన్మడు పద్యమ చటన్ ఉల్లము రంజిలంకడు నుల్ల సమందుచు పొంది ముచ్చటన్. ప్రాసలో లకారం రావాలి, కానీ యాసలో పళ్ళు అన్నది పళ్ళు అనే వాడకం కూడా ఉంది. చాలా గడుసు ప్రయోగం. పిల్లలు చెల్లియో ఉల్లముని పల్లికిలించే అని దాన్ని మామూలు భాషలోకి మార్చి ప్రాసస్థానంలో అలా ఉంచారు, బాగుంది. ఆకొండ విశ్వనాథశాస్త్రి గారు పిఠాపురం నుండి. రాళ్లను పిండి కొట్టగల రాటునుదేలిన రమ్యదేహమున్ పళ్ళవి నోట రత్నములు భాసురమై వెలుగంగా తాతవా కళ్ళను చూచువారలకు కాముడవీవని పౌత్రుడేయనన్ పళ్ళికిలించె తాత తన పత్ని ఫళాయన బోసి నోటితో. ఆకొండి లక్ష్మీకుమారి గారు పిఠాపురం. భళ్ళున తెల్లవారెగద పౌత్ర మరేలను జాగు వేగమై వెళ్ళుము పాఠశాలకును వెళ్ళుము ఎంచును తాత చెప్పగన్ వెళ్ళను భానువారమని

వెల్లడి చేసిన పౌత్రుగాంచియు పళ్ళికిలించే తాత తన పత్ని ఫళాయన బొసి నోటితో. నాగమంజరి గుమ్మ శృంగవరపుకోట నుండి. పెళ్ళి అనంగనే మురిసి వీరయనేశను పట్టు ధోవతులు పళ్ళును పూలు వస్త్రములు పళ్ళెమునందు నమర్చి ఇచ్చుచున్ వెళ్ళర మంచి రోజులువి వేగమయంచును అవ్వ చెప్పగన్ పళ్ళి కిలించ తాత తన పత్ని భళాయన బోసి నోటితోన్. ఈ కిలించబడిన పళ్ళు నోట్లో కాదు, పళ్ళెంలో. పళ్ళును పూలు వస్త్రములు పళ్ళెమునందు నమర్చి ఇచ్చుచున్ పళ్ళి కిలించే, కాబట్టి ఆ పళ్ళు చూపించాడు పళ్ళెంలోవి అని. బాగుంది, చమత్కారం. మీనాక్షి శ్రీనివాస్ గారు, పెళ్ళికి పిల్లని వర్రని బెలగ చింతిలే ఒగ్గు నేననని కళ్ళను ఆర్పినా మగనిగా చుచు పత్నియే అచ్చరై భళా పెళ్ళన ముచ్చటాయే గద పెన్మిటి నీకని విస్తుపోవగా పళ్ళికిలించె తాత తన పత్ని భళా.

0: పెళ్లికి పిల్లనివ్వర్రని బేలగ చింతిలే వగ్గునేననీ కళ్ళను ఆర్పినా మగనిగా చుచుపత్నియే అచ్చరై భళా పెళ్ళన ముచ్చటాయే గద పెన్మిటి నీకని విస్తుపోవగా పళ్ళికిలించె తాత తన పత్ని భళా ఎన బోసినోటితో. ఇంతకీ ఆ పత్నికి బోసినోరు, తాతకు పళ్ళున్నాయి, అదొక్కటే అర్హత అనుకుని పెళ్లికి సిద్ధమైపోయాడు. అది పిరాట్ల జయలక్ష్మి గారు హైదరాబాద్. పళ్ళి పునాట్యముంగనియో బామ్మకు తెలిపెను నచ్చలేద నిన్కళ్ళ సులోచనములను కానక తాతయు ఇంటిలో తిరిగి భళ్ళున నవ్వుచున్నప్పుడు బామ్మయు జోడును తెచ్చెనంతటన్ పళ్ళికిలించె తాత తన పత్ని భళాయన బొసినోటితో. పెళ్లికి ముందు రూపమున పేరిమి అందముతో విరాజిలన్ కళ్లకు మన్మధుండకుచు కౌతుక మొప్పగగా అనుపించగన్ పెళ్లికి నొప్పు కొంటినని పెద్దగా నవ్వుచు చెప్పినంతనే పళ్ళి గెలించె తాత తన భత్ని పడాయన ఓసినోటితోన్. కరణ్ రాజేశ్వరరావు గారు రసేరి పద్యం హిందూపురం నుండి. వినబోతున్నది సూర్యదేవర్ రవికుమార్ గారు లక్ష్మీపురం గుంటూరు. ముళ్ళ కిరీటమౌ బ్రతుకు మ్రోసితి నిర్వురు నిన్ని నాళ్ళు మీ పిల్లలు మిమ్ము చేకొనక వెళ్ళిరి మీ వరివస్య నెంచకే మళ్ళీ మనస్సు మీపైన మన్మడనే గునిపోదు మిమ్మనం పళ్ళి కిలించె తాత తన పత్ని భళాయన భూసి నోటితో. రాముడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుండి. పళ్ళొకటొక్కటూడే మరి ఉడితే ఇక పాళ్ళలు మాట్లాడే తాగు చూసుకు అని కదా రావాలి. పళ్ళొకటొక్కటూడే నిటు పాలను మాత్రమే తాగుచుంటి నోరెళ్ళగా పెట్టుచుంటి తినలే కయ్యజామనడంచు మన్మడే పళ్ళి కిలించె తాత తన పత్ని భళాయన బోసి నోటితో. కళ్ళు జిఘేలనగా పసికందును తాతనే మీదు బామ్మ కుచిళ్ళను విడకుంటి మరి చిక్కకు కింతయునామెలాలసన్. వచ్చే పక్షానికి సమస్య. పాటించకు పద్య ఛంద పాత్రత నింకన్. అనంతరం కవన విజయం కొనసాగింపు పద్యాలు వినడానికి ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINet యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: భాగవతుల కృష్ణారావు గారు విశాఖపట్నం నుంచి. పెళ్లి దినం వుదల్చుకొని పెద్దగా నవ్వగ వృద్ధుడొక్కచో కళ్ళు కనంబడని కాంతయ్య వింతగా గంతులేయగా తుళ్ళగ నోటి నుండి పలు తుంపరలాపై నాలుగు దిక్కులున్ పళ్ళి కిలించె తాత తన పత్ని భళాయన బోసి నోటితో. మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి. అలాగే గన్నవరపు సూర్యనారాయణమూర్తి గారు కొల్లివలస నుండి పద్యాలు పంపించారు. కొన్ని పద్యాల్లో కాంచన రంగులు, జీవిత గుర్తులు లాంటి వైరి సమాసాలు ఇటువంటివి సవరించుకుంటే మంచి మంచి పద్యాలు. అలాంటి సవరింపులు లేని పద్యాల వరింపులు వచ్చే కవన విజయం సమస్యపూర్ణ కార్యక్రమంలో పాటించకు పద్యఛంద పాత్రత నింకన్ అన్న సమస్యను ఔచితీభరితంగా పూరించడంతో మనం ఆనందిస్తాం. మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్. తెల్లగ తెల్లవారినని తెలుపుచు పత్నియ నిద్రలేపగా మెల్లగ పళ్ళుతో మగను మేల్కొని వృద్ధుడు మేలమాడుచున్ తుల్లగ చూపే పక్కగల తోమిన కట్టుడు పళ్ళ సెట్టునే పల్లి కిలించె తాత తన పత్ని ఫళాయన పోసి నోటితో ఉల్లము రంజిలంగ గణపతి సూర్యుడు మూర్తి గారు ఉల్లము రంజిలంగ కడునోపికతోడ బజారుకేగి తాపల్ల దుకాణమందునొక పాతిక మామిడి నాలుగు ఏపిలున్ తెల్లని వారము.

యనివైన ప్రశస్త గోస్తనీ పల్లి కిలించ తాత తన పత్ని భళాయన బోసి నోటితోన్. పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు తెనాల నుండి. మళ్ళెను నాకు ప్రాయమిక మన్నన నిక్కుడు చూపవేయనన్, వెళ్ళి పదంబులంటి తగ ప్రేమను చాటి కృషాంగిపోవగన్, కళ్ళను మూసి వెనకగ సుఖాంయము దీర్చుమటల్చు కోరుచున్, పళ్ళి కిలించె తాత తన పత్ని భళాయన బొసి నోటితోన్. సత్యనారాయణ బురిశెట్టి హైదరాబాద్. పెళ్లికి పోవనించి కనువిందుగనన్ని యుగాంచనించియున్, భళ్ళున తెల్లవార తమ వస్త్రములన్నియు చక్క సద్దియున్, కళ్ళను జోడుపెట్టి బహు కంటికి నింపుక సిద్ధమయ్యియున్, పళ్ళికిలించె తాత తన పత్ని భళాయన బోసి నోటితో. మహేంద్ర శేషారత్నం గారు గుంటూరు. పెళ్లికి వెళ్ళెనో ముసలి పెళ్ళున నవ్వుచు షీకు హ్యాండుకై, కళ్ళున దగ్గుతోడ ముదిగారము చేయుచు కేలు చాపగా, కిళ్ళిని నవ్వుచున్ ముదిత కేలున నుంచెను కొంటె చూపుతో, పళ్ళికిలించె తాత తన పత్ని భళాయన బోషి నోటితో. చివుకుల అచ్యుత దేవరాయలు గారు న్యూజెర్సీ అమెరికా. పెళ్లి కుమారుడయ్య మరి పిల్లగా బామ్మను గూర్చి తాతకున్, మళ్ళీ వివాహ తంతునకు మంగళవాద్యపు మ్రోత తోడుతున్, త్రుళ్ళుచు షష్ఠి పూర్తి తరితోషమిడన్ తలబెట్ట సంతుచే, పళ్ళికిలించె తాత తన పత్ని భళాయన బోసి నోటితో. శ్రీపరిమళం కత్తిపూడి కాకినాడ జిల్లా. కళ్ళకు జోడు దాల్చియును కట్టుడు పళ్ళను దాల్చి తాత వాయ్, పళ్ళెముతోడ జంతికలు పట్టుక రమ్మన విస్మయంబునన్, పళ్ళసలేమి లేవు గద వల్ల భయంచును బామ్మ పల్కగన్, పళ్ళికిలించ తాత తన పత్ని భళాయన బోసి నోటితో. ద్వివేదుల శేషు కత్తిపూడి కాకినాడ జిల్లా. కళ్ళకు జోడు కర్రయును కైకొను గాంధీని చూడ సింహమౌ, తుళ్ళిప జార్దొరల్ ఖలులు తుచ్చులు తాతకు భారతిన్ విడన్, పళ్ళికిలించే తాత తన పత్ని భళీయని బోసి నోటితో, కళ్ళను నీళ్లు చిమ్మగను కస్తూరిబాయిని దల్చే గాంధీయున్. భేష్ సింహాద్రివాణి విజయవాడ నుండి. మళ్ళగ భార్య వైపునకు మైకపు మోహము ముంచి వేయగన్, కళ్ళను నింత చేసుకుని కావ్యపు సుందరి ఎంచు పల్కగా, త్రుళ్ళెను కన్నె పిల్లవలే తొల్కరి సిగ్గులు వెల్లువెత్తగా, పళ్ళికిలించే తాత తన పత్ని భళాయన బోసి నోటితో. నడిమింటి మార్కండేశ్వరం గారు విశాఖపట్నం. త్రుళ్ళగమాన సంబు సరితోడును పొందగ కౌతుకంబులే, కళ్లకు కట్టనంతయును కాదనలేడిక నామె ప్రేమయున్, మళ్ళిన ప్రాయమందునను మాటలు కోటలు దాటుచుండగా, పళ్ళికిలించె తాత తన పత్ని భళాయన బోసి నోటితో. జమురామునాయుడు గారు ఆంజనేయపురం. కళ్ళెము బట్టి అశ్వమును గట్టిగలాగిన తాత తీరునన్, కళ్ళమునందునవ్వకది కళ్లకు వింతగా కానుపించగా, పెళ్ళికి తేరు సిద్ధమని వెళ్దము రమ్మని చేర పిల్వగన్, పళ్ళికిలించ తాత తన పత్ని భళాయన బోసి నోటితోన్. కే ఈశ్వరపు గారు ఆలూరు కర్నూలు జిల్లా. పెళ్ళికి సిద్ధమైతే నను వేడకు వత్తు కుమారి పల్కగా, పళ్ళికిలించ తాత తన పత్ని భళాయన బోసి నవ్వుతో, కాళ్లకు చెప్పులేసుకుని కళ్లకు నద్దములుంచి చూడ కోడళ్లకు కారుపించే తన డాంభికమంత వయస్సు నెంచకే. పివిఎస్ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి నుండి. పెళ్లి కుమారు బోలెపతి పెళ్లి కుమార్తెను బోలు భార్యయున్, పెళ్లికి హాజరై తమదు పెళ్ళిని గుర్తెరిగించు రీతిగిన్, మళ్ళీ స్వప్న దృశ్యముల మైకము క్రమ్మగ తక్షణమ్మునన్, పళ్ళికిలించె తాత తన పత్ని భళాయన బోసి నోటితో. మొత్తం ఈ పళ్ళికిలించిన తాతకు నాలుగు పెళ్ళిళ్ళు చేయించారు ఈయన. బాగుంది. సో మంచి పురుషోత్తం గారు తణుకు నుండి. కాళ్లకు గజ్జ కట్టి మరి కంటికి కాటుక పెట్టి తాతయ్యే, వేళ్లకు రంగుల దిశకి వేషపు దారిగా చీర కట్టగన్, కళ్లకు నింపుగా సతికి కౌతుక మొప్పగా నాటకాంతము, పళ్ళికిలించె తాత తన పత్ని భళాయన బోసి నోటితో. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారి తణుకు నుండి. కళ్ళను గప్పి చీకటిని కల్మిని దోచగ దొంగ దూరగన్, రాళ్లను వేయకన్ వడిగ రాత్రిని దెయ్యపు వేషధారి అయి, వెళ్ళగ భీతి చెంది కడు వేగమి వారిను వింత గొల్పగన్, పళ్ళికిలించె తాత తన పత్ని భళాయన బొసి నోటితో. ఇవి గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణలు. వచ్చే పక్షానికి సమస్య, పాటించకు పద్య ఛంద పాత్రత నింకన్, పాటించకు

చంద్ర పాత్రతనింకన్ పాటించకు పద్య ఛంద పాత్రతనింకన్. ఎప్పట్లా మీ సమర్థమైన సమార్థమైన పూరణల్ని జాగ్రత్తగా సమాసగుణభూయిష్టంగా ఇష్టంగా ప్రాసాక్షరాల పట్ల ఎప్పటి వలె జాగరూకతో కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 5300003 చిరునామాకి పంపించండి. మరల వచ్చే కవన విజయ కార్యక్రమంలో కలుసుకునే వరకు రాజీవ భవుని గారాపు పట్టపుదే.

పలికించుయలనాగా. పదునాలుగు విద్యల పట్టుకొమ్మ ఈరేడు భువనంబులేలు సంపద చేడే మొలక చందురుదాచు ముద్దరాలు. వెలిచాయ కొదమ రాచెలు కనెచ్చెలి కత్తె ప్రణవపీఠిక నుండు పద్మగంధి మందరాచల కందర మధ్యమాన దుగ్ధ పాదోధిలకరికోద్భూతమైన లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మి నొసగి వరదయై మాకు వినత గీర్వాణి వాణి. భీమేశ్వర పురాణకర్త శ్రీనాథ కవి సార్వభౌముని పద్యరూప వాణి ప్రార్థనతో ఈనాటి కవన విజయ కార్యక్రమం శుభ సమాప్తి చేస్తూ వచ్చే కవన విజయంలో కలుసుకునే వరకు స్వస్తి. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. పుష్పాంజలి అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: defense, disaster management and animal husbandry to boost economic and strategic cooperation. Prime Minister Narendra Modi holds delegation-level talks with New Zealand Prime Minister Christopher Luxon in Auckland, says India and New Zealand can play important role in strengthening peace and security in Indo-Pacific region. Indian Navy to commission indigenous stealth frigate Mahendragiri in Vishakhapatnam today. Home Minister Amit Shah reviews progress in rollout of Bureau of Port Security, directs stronger coastal security measures. In FIFA World Cup, Spain books spot in semi-finals, defeating Belgium 2-1. Norway to face England in third quarter-final tonight. And in Wimbledon tennis, Czechia Karolina Muchová to face compatriot Linda Noskova in women's singles final today. For details of these stories and more, log on to our website www.newsoneir.gov.in. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.
2: జిల్లాలో పట్టణ జీవనోపాధి మిషన్ 2.0, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమం, కొల్లేరు ఐదవ కాంటూరుపై సమీక్ష, జిల్లా కలెక్టర్ సమీక్ష, అడవుల ఆక్రమణపై సమీక్ష, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మెప్మా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పట్టణ జీవనోపాధి మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పీఎం స్వనిధి మహోత్సవం, లోక కళ్యాణ్ మేళా కార్యక్రమాలు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ సీఎం రాజాబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను పంపిణీ చేయడంతో పాటు వ్యాపారంలో విజయాలు సాధించిన వారి విజయగాథలను వివరించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వీధి వ్యాపారులను సన్మానించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని మంత్రి కొలసు పార్థసారథి నూజివీడిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని చెప్పారు. జిల్లాలో 160,968 మంది రైతులకు 105.69 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు 23.31 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని అన్నారు. కొల్లేరు ఐదవ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డీఫారం భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, సరిహద్దు గుర్తింపు తదితర అంశాలపై అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కార్యదర్శి మాట్లాడుతూ, జాతీయ వన్యప్రాణుల బోర్డు 48వ స్థాయి కమిటీ సమావేశం సిఫార్సులను అనుసరించి కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు చేయాలని అన్నారు. ఐదవ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డీఫారం భూములు సుమారు 20,000 ఎకరాల వరకు ఉంటాయని, కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 280 కోట్ల రూపాయలతో 5,200 MSME యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించామని, వీటి ద్వారా జిల్లాలోని 26,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది పదంలో నిలిపేందుకు అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. వినూత్న పరిశ్రమల ఆలోచనతో ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ద్వారా వారి ఆలోచనలకు రూపకల్పన చేసి చేయూత అందిస్తామని అన్నారు. అడవులను ఆక్రమణలకు గురికాకుండా కాపాడవలసిన బాధ్యత పూర్తిగా వన సంరక్షణ సమితులదేనని రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సిసిఎఫ్ జ్యోతి స్పష్టం చేశారు. ఏలూరు డివిజన్ అటవీ అభివృద్ది సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం డిఎఫ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎఫ్ జ్యోతి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంలో సంరక్షణ సభ్యులంతా బాధ్యతగా ఉండాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వన సంరక్షణ సమితిల భాగస్వామ్యంతో

0: దేవల్లో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పనులు జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడ ఉన్న ప్రతినిధులతో వివరాలు అడిగి తెలుసుకున్నానంతరం పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరికి జలహారతిచ్చి పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లు ఆను చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. 1,300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ ద్వారా 442కు పైగా టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీమతి సుధా రఘునాథన్ గారి గాత్రంలో దీక్షితర్ రచనలు వింటారు. వయలిన్ పి సుందరరాజన్ గారు, మార్దంగికులు తిరువాయూర్ శ్రీ వైద్యనాథన్. ముందుగా సావేరి రాగంలో కరికలభముఖం

0: శ్రీమతి సుధా రఘునాథన్ గారి గానం విన్నారు. శ్రీ పి సుందరరాజన్ వయలిన్, తిరువాయూర్ శ్రీ వైద్యనాథన్ మృదంగం. దీక్షితర్ కృతులు విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288. ఇవి రెండు నెంబర్లు. రెండిటికి కోడ్ ఒకటే నెంబరు 0891.

సంతకుం భిఖింకారముల ఉన్మత్త వాత హుంకారముల శతసహస్రహయహేషల మహోద్దిత గర్జిత ఘోషల.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం, శుభోదయం, చెప్పండి.
1: నాది కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను, రాజేంద్ర గారి అది అల్లుడు గారి ల్యాండ్ మధ్య పెద్ద.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: నమస్తే అండి.
1: నమస్కారం అండి. మీ పేరు?
2: అమలకోట నుంచి వీరభద్రరావు చేస్తాను.
1: చెప్పండి వీరభద్రరావు గారు.
2: మాకు దేవాలయం చిత్రం పాట కావాలండి.
1: ఏం పాట కావాలి?
2: దేహ మేరా దేవాలయం.
1: సరేనండి.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. పాటల పల్లకి మీ పేరు?
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్రావుపేట తుమ్మలపల్లి వారి వీధి.
0: చెప్పండి కాకి అప్పారావు గారు, ఏ సినిమా, ఏ పాట?
1: భక్త ప్రహ్లాద జట్టు నుంచి అందని సురసీమ.
0: భక్త ప్రహ్లాద అందని సురసీమ.
1: సార్,

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు
1: ప్రకాశ్రావు అండి. సుజాత మాట్లాడుతున్నా సార్.
0: చెప్పండి. ప్రకాశ్రావు గారు,
1: సార్ నాకు నిన్ను మన సినిమా నుంచి ఆపద మొక్కులవాడ ఓ శ్రీనివాస పాట కావాలండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నా పేరు సత్య. నమస్కారం అండి. నా పేరు సత్యవాడ సూర్యకుమారి.
0: చెప్పండి సూర్యకుమారి గారు.
1: నాకు కొందరిని దీనులుగా మరి కొంతమంది ముష్కరులుగా అని పాట దొరికితే దొంగలు సినిమాలో ఆ పాట వేయరా?

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హలో.
6: హలో, నమస్కారం అండి.
5: మీ పేరు?
6: నా పేరు తెలుసుల పద్మావతి అండి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను.
5: చెప్పండి.
6: సంసారం చదరంగం సినిమాలో పాట కావాలండి.
5: ఏం పాట కావాలండి?
6: టైటిల్ సాంగ్.

0: హలో,
1: హలో, నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: చెప్పండి చెప్పండి.
1: సార్, అతడు ఈ చిత్రంలో మీతో చెప్పిన ఆ పాట కావాలి సార్.
0: చెప్పండి. నాతోటే ఏ పాట కావాలి?
1: ధన్యవాద్ సార్. అదే పాట.

0: హలో,
1: నమస్తే సార్ గురు గారు.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: శర్మ గారేనా?
0: ఆకాశవాణి, చెప్పండి.
1: శర్మ గారు, శర్మ గారా మాట్లాడి?
0: మీ పేరు?
1: నా పేరు అనుపూర్ లక్ష్మణ్ రావు అండి.
0: చెప్పండి లక్ష్మణరావు గారు, ఏ సినిమా, ఏ పాట?
1: ఆలుమోగులు, ఆలుమోగులు ఉంది కదండి, తిగిరేసే మగ్గేసే సుఖిష్ అంటే విరబోసే.

0: കുടുംബം
1: ఆకాశవాణి
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. నాటో శిఖరాగ్ర సమావేశం టర్కీలోని అంకారా నగరం వేదికగా ఈ నెల 7-8 తేదీలలో జరిగింది. ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాల నాయకులు, ప్రభుత్వాధినేతలు, అలాగే భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూరో అట్లాంటిక్ భద్రత, యుక్రెయిన్కు కొనసాగుతున్న మద్దతు, నాటో రక్షణ పరిశ్రమ బలోపేతం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. 2035 నాటికి సభ్య దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి GDPలో 5% వరకు రక్షణ వ్యయం పెంచే లక్ష్యాన్ని మరోసారి సభ్య దేశాలన్నీ పునరుద్ఘాటించాయి. అదేవిధంగా యుక్రెయిన్కు సైనిక పరికరాలు, శిక్షణ, భద్రతా సహాయం కోసం 70 బిలియన్ యూరోల మద్దతు అందిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో సహాయం కొనసాగిస్తామని సుముఖత వ్యక్తం చేశాయి. నాటో దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీ, సాంకేతిక సహకారం, రక్షణ పరిశ్రమల విస్తరణకు సైతం ప్రాధాన్యమిస్తూ ఈ సదస్సులో చర్చలు సాగాయి. అలాగే ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఈ ద్వైపాక్షిక సమావేశంలో యుక్రెయిన్కు పేట్రియాట్ వైమానిక రక్షణ క్షిపణి ఇంటర్సెప్టర్లను దేశీయంగా తయారు చేసుకునే లైసెన్స్ను అమెరికా మంజూరు చేసింది. దీంతో రష్యా క్షిపణి డ్రోన్ దాడులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్కు దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యం లభించనుంది. అదేవిధంగా రష్యాతో యుద్దానికి ముగింపు పలికే అవకాశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా వొలడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ,
3: technological steps further than Russia, maybe quicker, because they also, they, you know, that they produce a lot of different things which are tough, strong against us, but we are quicker, and that's why I think that now initiative moved to our hands, not totally, but moved. We are trying to move this war to the sky from the battlefield. That's why we now began to control the battlefield. This is very important. It's difficult when you have less people to move them back, but we found another way how to do it, to cut their logistic for their army. It's about weapon, petrol, diesel, without massive human losses. That is the difference between us, by the way.
4: ఇదిలా ఉండగా రష్యా చమురు క్షేత్రాలపై యుక్రెయిన్ గురువారం తీవ్ర దాడులు చేసింది. రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలలోని ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు పంపింగ్ స్టేషన్లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్దం ముగించడానికి రష్యా నిరాకరిస్తుండటంతోనే ఈ దాడులు తీవ్రతరం చేశామని చెప్పారు. యుద్దాన్ని ముగించాలని తాము పదే పదే ప్రతిపాదించినప్పటికీ ఆ దేశం నుండి ఎలాంటి స్పందన రావట్లేదన్నారు. క్రిమియా సహా ఆ దేశంలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే సదుపాయాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం తెల్లవారుజామున వరకు కొనసాగినట్లు పేర్కొన్నారు. తమ దేశ రక్షణ దళాలు 73 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, అయితే చర్చలు కొనసాగించడానికి మాత్రం తాము అనుమతినిస్తున్నామని చెప్పారు. తమ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా చివరి క్షణంలో ఇరాన్ మాట మారుస్తోందని, ఒప్పందాల విషయంలో ఆ దేశానికి విశ్వసనీయత లేదని విమర్శించారు.
5: And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over.
4: అంతకంటే ముందు పశ్చిమాసియాలోని హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇరాన్ సాయుధ దళాలే బాధ్యులని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ లక్ష్యాలపై విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడటం, వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అమెరికా సైన్యం వెల్లడించింది. అమెరికా దాడులు అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలను అనేక సార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియా శాంతి స్థాపన కోసం కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అమెరికా తీవ్రమైన సైనిక ఆర్థిక

0: ఒత్తిళ్లు తెచ్చినా ఇరాన్ లొంగపోదని ఆయన స్పష్టం చేశారు. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలు అమెరికా ప్రతిదాడులతో మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్స్తో దాడులు జరుపుతోంది. ఇక మరోవైపు భవిష్యత్తులో తమ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు జరిపితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా అవసరమైతే సైనిక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇక గాజాలో తమ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో పాలక మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా పరిపాలనా బాధ్యతలను ఐక్యరాజ్యసమితి మద్దతున్న టెక్నోక్రాటిక్ కమిటీకి బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కమిటీ అధిపతి మహ్మద్ అల్ ఫరా తన పదవికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నూతన కమిటీకి పరిపాలనను సాఫీగా అప్పగించేందుకు ఈ ఎమర్జెన్సీ కమిటీని రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇకపై గాజాలో పౌర పరిపాలన, పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిపుణులతో కూడిన నూతన కమిటీ పర్యవేక్షించనుందని ఆయన చెప్పారు. ఎలాంటి పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా సాంకేతిక సిబ్బంది మాత్రం తమ విధుల్లో కొనసాగుతారని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు చూపకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి హాజిం కాసిం పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అమెరికా సైనిక ప్రతినిధి బృందం లెబనాన్ రాజధాని బీరూట్లో పర్యటిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దశలవారీగా తన బలగాలను ఉపసంహరించుకోవాలి. ఆ ప్రాంతంలో లెబనాన్ సైన్యం బాధ్యతలు చేపట్టనుంది. ఇలా గత వారం రోజులుగా పశ్చిమాసియాలో ఓవైపు సైనిక ఘర్షణలు కొనసాగుతుండగా మరోవైపు శాంతి చర్చలు కూడా సాగుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ముందుగా 3 రోజుల పాటు ఇండోనేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఆహ్వానం మేరకు జూలై 6 నుంచి 8 వరకు జరిగిన ఈ పర్యటనలో ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, కీలక ఖనిజాలు, సముద్ర భద్రత మొదలగు రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు ఈ సందర్భంగా నిర్ణయించాయి. బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు భారత్ విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా నిలిచింది. అలాగే గగనతల క్షిపణుల అభివృద్ధి, కీలక ఖనిజాల సరఫరా గొలుసు బలోపేతం, వ్యవసాయ సహకారం, ఉక్కు ఉత్పత్తి రంగాల్లోనూ పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్ ఇండోనేషియా కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోలు పునరుద్ఘాటించారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణలో కూడా ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇండోనేషియాలో 3 రోజుల పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఆస్ట్రేలియా చేరుకున్న భారత ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా భారత్ 3వ వార్షిక నాయకుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, కీలక ఖనిజాల సరఫరా, స్వచ్ఛ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు పలు ఒప్పందాలు కుదిరాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాంటోనీ అల్బనీస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్స్ ను నిర్వహించడానికి క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, రక్షణ, ఆర్థిక సహకారం సహా పలు కీలక రంగాల్లో భారత్ న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నాయకులు ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ,
1: I think we've made tremendous progress in a very short period of time on the trade agenda. But today's focus is about more than just the FTA. It's about where we go to next in this relationship and how we broaden that out. And I know we have very proud to announce that we will be forming a strategic partnership, which will give the relationship more framework and breadth for us to continue to expand as we go forward from here.
0: ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు. స్వల్ప

0: కాలంలోనే ఎఫ్డీఏ చర్చలను విజయవంతంగా పూర్తి చేసినందుకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సహకారానికి మరింత దోహదపడనుంది. భారత్ పొరుగుదేశమైన చైనాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫుజియాన్ ప్రావిన్స్ జిన్జియాంగ్లోని ఓషూ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న సామగ్రికి మండే స్వభావం ఎక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి వివిధ ఘటనల కారణంగా పదుల సంఖ్యలో మరణించారని, అలాగే అనేక మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గాన్స్ ప్రావిన్స్ లో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 33 మంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోగా కుబే గ్యాంగ్జీ ప్రాంతాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు భారతదేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మౌల్వీ అతౌలా ఒమారి కోరారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ కు శతాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధనలు, రైతులకు శిక్షణ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనే కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశమంతా శాంతియుతంగా ఉందని, అభివృద్ది దిశగా తమ నాయకత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తోందని ఒమారి స్పష్టం చేశారు. గతంలో పలు అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం దేశ పునర్నిర్మాణంపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలన్నీ సాధించేందుకు భారత్ సహా ఇతర పొరుగు దేశాల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తమ దేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని హసీనా స్పష్టం చేశారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత తనను అరెస్ట్ చేయవచ్చని, లేదా చంపేసే అవకాశం కూడా ఉందన్నారు. ఏదేమైనా ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలందరూ తమ దేశం వెళ్లి బంగ్లాదేశ్ కోర్టుల్లో లొంగిపోవాలని అనుకుంటున్నామని చెప్పారు. తన అప్పగింతపై భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధికారులు అనేక లేఖలు రాస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి 2727244 నెంబర్కి కానీ 2727288 నెంబర్కి కానీ డైల్ చేయండి. కోడ్ 0891.

0: హలో హలో, పాటల పల్లకి. హలో,
1: హలో,
0: చెప్పండి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: రంగమోహన్ సినిమాలో నల్లజు తెలిసేది కావాలండి.
0: దొంగమొగుడు సినిమా. అందులో
1: నల్లజు తెలిసి కళ్ళు ఉన్న మెల్లిమాల ఈ సాయంత్రం.
0: మీ పేరు?
1: నా పేరు ఎం రమణ. ఎంఎస్ పేరే తెలిపింది.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం. మీ పేరు?
1: నా పేరు కామేశ్వరి అండి, అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. బంగారు కళలు చిత్రంలో పుట్టినరోజు జేజేలు పాటి వినిపించండి.
0: బంగారు కలలు.
1: అవును సార్.
0: బంగారు కలలు కాకుండా ఇంకొక బంగారు
1: తర్వాత
0: కలలు
1: అవునండి,
0: పుట్టినరోజు చేజేలు. పేరు ఏమిటన్నారు?
1: స్త్రీ తులసండి మా అమ్మాయి పేరు. నా పేరు కామేశ్వరి అండి.
0: సరేనండి, వినండి.

0: హలో,
1: ఆ గోండాలో నా గీతం సంగీతం కావాలండి.
0: సరే, మీ పేరేంటి?
1: నారాయణరావు అండి, సింహాచలం అండి.
0: అలాగేనండి. గోండాలో
1: నా గీతం సంగీతం.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: జయసుధ సినిమాలో వదలనదా నిన్ను రఘురామన్ పాట ఉంది.
0: జయసుధ
1: జయసుధ సినిమా అంటే వదలనదా నిన్ను రఘురామ అని.
0: మీ పేరు?
1: తెలియజే శంకర్రావు అండి, విజయనగరం నుంచి తెలియజే శంకర్రావు.
0: ఇందులో జయసుధలో కనురెప్ప పాడింది ఉందండి.
1: వాళ్ళు
0: కనురెప్ప పాడింది అన్న పాట ఉంది జయసుధలో.
1: సరే.

0: హలో,
1: హలో.
0: చెప్పండి. శుభోదయం.
1: శుభోదయం.
0: ఏ సినిమా?
1: దార్ చక్రవర్తి అండి.
0: మీ పేరు?
1: రాజండి, జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఆ సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: ఈ మౌనం ఈ వీడియో అన్న పాట వేసింది.
0: ఈ మౌనం ఈ బిడియం. తప్పకుండా మీకోసం
1: థ్యాంక్.
0: ఈ మౌనం
1: థ్యాంక్.
0: ఈ బిడియం.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి.
0: ఎక్కడి
1: నేను
0: నుంచి?
1: క్రాప్ నుంచి చేస్తున్నానండి.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: పెళ్లి సినిమా లేదండి, జాబితా మనీకి అంత కోపమా.

0: హలో
1: హలో నమస్తే సార్ రెడ్డి గారు, శర్మ గారు
0: నమస్కారం అండి. మీ పేరు?
1: మాకు శ్రీకృష్ణ తులాభాలని బలే మంచి కవచారా పాట వినిపించండి.
0: మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అరకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నాను.

Hello? Hello? Hello?

మీరు ఇంతవరకు పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా పిపి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట చిత్రం అన్నపూర్ణ.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

0: ఆరాధన చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట విన్నారు.
1: ఓం పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి కాళేశ్వరి

అగ్గిపిడుగు చిత్ర నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట విన్నారు. శ్రోతల మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కలిసొచ్చిన అదృష్టం చిత్ర నుంచి ఘంటసాల పీ సుశీల గానం వింటారు.

జమునారాణి పాడిన పాట విన్నారు. చిత్రం చివరకు మిగిలేది. కార్యక్రమంలో చివరిగా జై భేరి చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా సీతారామ కళ్యాణం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. మీరింతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 12:10 మధుమంజరి శీర్షికన, అలాగే 12:50 నుంచి మరిన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:00 వస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Earlier, speaking during delegation-level talks, Prime Minister Modi said that his visit to New Zealand marks a historic milestone in bilateral relations and will give fresh momentum to ties between the two countries. Prime Minister Modi said India and New Zealand can play an important role in strengthening peace, stability and security in the Indo-Pacific region.
1: लोकतांत्रिक मूल्यों में दृढ़ विश्वास हमें नेचुरल पार्टनर बनाता है, मेड फॉर ईच अदर जैसा है ये, और दूसरी प्रकार से दो मैरिटाइम देश के रूप में हमारा करीबी सहयोग इंडो पैसिफिक को एक नई ताकत देता है और शांति के हमारे जो लक्ष्य हैं उसको अचीव करने में हमारे संबंध एक नई ऊर्जा भर सकते हैं.
0: The bilateral discussions were preceded by a ceremonial welcome at the Government House, where Prime Minister Modi was accorded a guard of honour. Later in the day, Prime Minister Modi and his New Zealand counterpart participated in the India-New Zealand Business Engagement 2026 event in Auckland, where both leaders reaffirmed their commitment to strengthening economic ties between the two countries. In a reflection of the strong people-to-people ties that exist between the two countries, Mr. Modi will address a large gathering of the Indian diaspora today. Defence Minister Rajnath Singh has said today that India is building a strong, self-reliant and future-ready defence force by strengthening both conventional defence capabilities and advanced technologies. He said future wars may employ artificial intelligence and other emerging technologies, but they will ultimately be won by national resolve, courageous soldiers and capable military power. Mr. Rajnath Singh was addressing the commissioning ceremony of the INS Mahendragiri, the 6th Project 17A Indigenous Stealth Frigate, into the Eastern Fleet at Visakhapatnam today. He said the commissioning marks another milestone in strengthening India's maritime power and indigenous capability. He said the warship is capable of tackling threats in the air, on the sea surface and beneath the sea, and will significantly strengthen India's maritime security and operational reach across the Indian Ocean region.
2: It has a long-range surface-to-air missile combination with a multifunction radar that can detect and destroy any threat coming from the sky from a distance. And it has an indigenous rocket launcher, torpedo launchers, an integrated anti-submarine defense system, an electronic warfare suit and a close-in weapon system too. These all things make INS Mahendragiri as invincible and strong as the Mahendragiri mountain.
3: Mahendragiri parvat ke saman hi abhed aur majboot banati hai.
0: Sikkim has once again emerged as India's richest state in terms of per capita income. According to the latest income data analysis, the state's per capita income stood at over 6.46 lakh rupees in the 2024-25 financial year, nearly three times the national average, despite accounting for just 0.05% of the country's population. The India Meteorological Department has issued an orange alert for very heavy rainfall over Bihar, Uttar Pradesh, Assam, Meghalaya, Nagaland, Manipur, Mizoram, Tripura, Sub-Himalayan, West Bengal and Sikkim during next 3 days. In the FIFA World Cup, Spain has booked its place in the semi-finals, defeating Belgium 2-1 in the second quarter-final at Los Angeles Stadium in Inglewood, United States last night. Earlier, France advanced to the semi-finals with a comfortable 2-0 victory over Morocco in the first quarter-final in Boston. And that is the end of this news bulletin.
4: Akasavani, Visakhapatnam Kendram. Madhu Manjari, Cinema Patalu. వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై

0: చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: మధుమంజరిలో ముందుగా ఒక చిన్న మాట, చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

శోభా శంకర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం విన్నారు. పల్నాటి పౌరుషం చిత్రం నుంచి. మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. వింబుల్టన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముచోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ న్యూజిలాండ్ దేశాలు ఈరోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను

0: తెలియజేశారు.
1: Is the decision by the two prime ministers to raise the relationship to a strategic partnership. They also decided that this goal of a more strategic relationship would be approached systematically, for which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which is being released along with the joint statement that the two prime ministers are issuing at the conclusion of their talks.
0: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్మ్యాప్, ఇండో పెసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందం ఉన్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. ఇండో పసిఫిక్లో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా ఇరుపక్షాలు సహకారం, సమన్వయం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన చర్చలు ముగియడం, దానిపై సంతకాలు చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలాగా, సమర్థవంతంగా అమలయ్యేలాగా కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా ఘర్షణపై నరేంద్ర మోదీ క్రిస్టోఫర్ లక్సన్ చర్చిస్తూ అక్కడ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని, పౌరుల రక్షణ ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है. इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे. इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
0: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు, అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన, స్వయం సమృద్ధి గల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్ధాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్ధనౌక చేరిక భారత్ సముద్ర శక్తిని, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
3: ఐఎన్ఎస్ మహేంద్రగిరి మే మల్టీ ఫంక్షన్ రాడార్ కే సాథ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కా కాంబినేషన్ హై జో ఆకాశ్ సే ఆనే వాలే కిసీ భీ ఖతరే కో దూర్ సే హీ పహచాన్ కర్ నష్ట కర్ సక్తే హై ఔర్ ఇస్మే ఇండిజినస్ రాకెట్ లాంచర్ హై టార్పీడో లాంచర్స్ హై ఏక్ ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మరీన్ డిఫెన్స్ సిస్టమ్ హై ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ హై ఔర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ భీ హై.
0: ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారు.

0: చరణ్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ధ నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను కార్యాచరణ పరిధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీని జరుపుకునే ఈరోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలను పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి కార్యక్రమం UNDP గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్ధికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 2వ రోజున ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 21 పరుగులున్న ఓవర్ నెట్ స్కోర్తో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. ఈరోజు ఆట భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అంతకుముందు తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధనా 83 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇద్దరు అర్ధ సెంచరీలతో రణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 285 పరుగుల వద్ద ముగిసింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్1 క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగిల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్లో ఈ రాత్రి మయామీ గార్డెన్స్లో నార్వే జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్ట్లో ఈవేళ ఆట 2వ రోజున ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముచోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. లలిత సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ పిఎస్ ప్రభాకర్ రావు గానం చేసిన కొన్ని లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి పిఎస్ గోపాల్ రచన కూకు అని కోయిల కూసింది.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ పిఎస్ ప్రభాకర్రావు ఆలపించిన కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాటలు వింటారు.

శ్రోతలు, తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమాల తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రం నుంచి దినకర్ చైత్ర పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా మర్యాద రామన్న చిత్రం నుంచి చైత్ర కారుణ్య పాడిన పాట విన్నారు. మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి

0: చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
1: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है। समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है, वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो। यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है। इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है। यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी।
0: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, SIR ప్రక్రియపై చర్చించారు. ఈ సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొంటారు. విశాఖపట్నం JNTU తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లోని AU కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. ఈ కానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా గత 3 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలు ప్రదానం చేశారు. వారిలో డిగ్రీకి చెందినవారు 32,172 మంది ఉండగా, పీజీకి చెందినవారు 2,708 మంది, 11 మందికి పీహెచ్డీ విద్యార్థులు, 50 మందికి బంగారు పతకాలు, 2 ఎండోమెంట్ అవార్డులు, 1 గౌరవ డాక్టరేట్ అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 2 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 100 MBBS సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు MBBS సీట్లను మంజూరు చేస్తూ కమిషన్ అనుమతి జారీ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 100 MBBS సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. తాజా అనుమతులతో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీట్ల సంఖ్య 175 నుంచి 250కు పెరుగగా, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు చేరినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, DAPతో పాటు పలు రకాల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నాటికి 370,000 టన్నుల యూరియా, 90,000 టన్నుల DAP నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్ను నిల్వ ఉంచామని, ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ పేర్కొంటూ,
2: గోదావరి ఎప్పుడు కాదు, 4 నెలల ముందే స్టార్ట్ చేసింది. అయితే ఈసారి దీనికి 1 ఇయర్ కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎండోమెంట్స్ పవర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఆర్ఎన్జి రోడ్ వాడు దగ్గర చేస్తుంది. 580 కోట్లు ఈవాడ మున్సిపల్ కార్పొరేషన్ పుష్కరాలకు సంబంధించి ఏదైతే రోడ్లు వేయడం కానీ రోడ్డు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి సివరేజ్ గానీ, సామ్ వాటర్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ, శానిటేషన్ గానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్ గా 580 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది.
0: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్

0: ప్రసాద్, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఆక్వామేత ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నెడమర్రు మండలం భువనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారన్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని ఆయన తెలియజేస్తూ,
1: దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్పి చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ నేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు.
0: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 1987 జూలై 11వ తేదీన జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. నేడు భవిష్యత్తులో యువత ఆశయాలు, ఆశయాలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2050వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తమ తమ దేశాల్లో ఆయా ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం సౌతాంప్టన్లోని రోజ్బౌల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా తరువాత 3 మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు

పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమాలకి శ్రోతలకు ఆత్మీయ స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. మహిళా శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727 2448, 0891 2727 2888. మరి మన తొలి శ్రోతను పలకరిద్దామా? హలో.
1: హలో, నమస్తే మేడం గారు. పద్మిని మేడం గారు నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: శుభోదయం, శుభ మధ్యాహ్నం.
0: ఓకే,
1: కళ్యాణి అండి, వైజాగ్ మురళీనగర్ బాలబా స్కూల్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: ఓకే కళ్యాణి గారు, బాగున్నారండి?
1: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నాను, చెప్పండి. మరి
1: మేడం గారు, మీరు 11 గంటల నుంచి ఇప్పటి వరకు పాటలు వేశారు, చాలా మీకు నా ధన్యవాదాలండి.
0: నచ్చే, మీకు పాటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి. చెప్పండి, మరి మీరు కూడా మంచి పాట అడుగుతున్నారా?
1: నచ్చడం కాదండి మేడం గారు, పాటలు అంటే నాకు ప్రాణం అండి, ఇష్టం అండి చిన్నప్పటి నుంచి.
0: ఓకే, మరి అయితే ఇప్పుడు ఏ పాట అడుగుతున్నారు?
1: ఆలింగన రేడియో పాటలు అంటే నాకు ఇష్టం అండి మేడం గారు.
0: ఓకేనండి,
1: చిన్నప్పటి నుంచి కూడానా? అదేనండి, వింటూ పెరిగాను మేడం గారు. అయితే రుద్రనాథ ఇళయరాజా మ్యూజిక్ వహించిన రుద్రనాథలో ఎల్లంటి వియట పాట వేసాను మేడం గారు.
0: ఓకే,
1: మేడం గారు.
0: సరేనండి, వినండి మరి కళ్యాణి గారు.

0: అంటే నేనంటే ఓజంటే అంటే అంటే అంటే అంటే అంటే అంటే కిసు కిసు కిసులే.
1: శ్రోతలు హలో, బాగున్నారా? శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0891-272-7244, 272-7288. మన తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో.
2: హలో మేడం.
1: నమస్తే, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు తెలిసాల పద్మావతి మేడం, విజయనగరం మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకేనండి. పద్మావతి గారు బాగున్నారా?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారండి?
1: బాగున్నాను. చెప్పండి, మరి మీరేం పాట అడుగుతున్నారు?
2: రుద్రవేణి సినిమాలోని లలిత స్వామి కమల పాట కావాలి మేడం.
1: ఓకేనండి. ఇందాక మన కళ్యాణి గారు రుద్రనేత్ర, మీరు రుద్రవీణ. ఓకే, సరేనండి.
2: ఇది ప్రేమ, ఇది ఇది.
1: ఓకేనండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే.

శ్రోతలు హలో, బాగున్నారా? శీర్షికన ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే, అంటే మా మహిళా శ్రోతలు మాత్రమే, మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0898127227244.

0: 2 7 2 7 2 8 8.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: మేడం గారు, నమస్తే అండి.
0: నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
1: బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: ఐఎమ్ ఫైన్ అండి. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకే,
1: నాకు కావాల్సిన పాట అందమే ఆనందం మూవీ నుంచి.
0: మీ పేరు చెప్పలేదు ముందు.
1: నేను కోరుకుంది ఇది ఇలా ఇలా చూడాలని ఉంది.
0: ఓకేనండి, కోరుకున్నారు, బానే ఉంది, కానీ చూడడం అంటే కుదరదు, వినాలి, మరి రేడియో కదా. ఓకే, మీ పేరు చెప్పలేదు ఇంతకీ.
1: బాయ్ అండి.
0: మీ పేరు చెప్పండి.
1: ప్రభావతి అండి.
0: ప్రభావతి గారు. ఓకే, మరి వినండి అయితే పాట.
1: థ్యాంక్ యూ అండి వెరీ మచ్.

0: హలో,
1: హాయ్ అక్క,
0: హాయ్ అమ్మా. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు చెప్పమ్మా.
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను అక్క. నా పేరు నిరీష.
0: నిరీష, బాగున్నావమ్మా?
1: బాగున్నాను అక్క, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నాను. మరి ఏ పాట కావాలి నీకు ఇప్పుడు?
1: ఓం నమో వెంకటేశయ్య సినిమాలో 1000 నామాలు వాడ వెంకటేష్ గారు సాంగ్ ప్లే చేయండి అక్క.
0: తప్పకుండా వినమ్మా మరి.
1: ఓకే అక్క, బాయ్.
0: బాయ్.

0: మన హలో బాగున్నారా ఫోన్ అండ్ లైవ్ కార్యక్రమంలో లాస్ట్ కాలర్ని పలకరిద్దాం ఈనాటికి. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: నమస్తే మేడం, నా పేరు శ్రీదేవి అండి, దండపతి నుంచి కాల్ చేస్తాను.
0: ఓకేనండి. శ్రీదేవి గారు బాగున్నారండి?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, మరి ఏ పాట అడుగుతున్నారు?
1: బంగారు బాబు మూవీలోంచి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

మహిళావాణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైఫ్ సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళావాణి కార్యక్రమం సమాప్తం.

మీరు ఇంతవరకు సైనిక్ మాధురి సైనిక సోదరుల కోసం హిందీ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. అంశం ఛోటీ ఛోటీ ఖుషియోం కా మహత్వ. వ్యాఖ్యాత శ్రీమతి శిఖా శర్మ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:05. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై ఈనాటి మా మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 రెండవ ప్రసారంలో కలుసుకుందాం. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం మాధ్యమం ద్వారా వినవచ్చు. సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 4:59.58. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈరోజు యువవాణి యువజనుల కార్యక్రమంలో నైపుణ్యాల నవ్యత, డిజిటల్ యుగంలో అవకాశాల గురించి తెలుసుకుందాం. ఈ డిజిటల్ యుగంలో ఏఐకి ప్రాధాన్యత పెరిగి మానవునికి ప్రాధాన్యత తగ్గిపోతుంది అనుకుంటున్నాం, కానీ మనలో నైపుణ్యం, అదేనండి స్కిల్స్ కనుక ఉంటే ఎక్కడ ప్రాధాన్యత తగ్గదు అనే విషయాన్ని ఈరోజు యువవాణిలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు యువవాణిలో ఒక పాట విందాం. రోబో చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ పాడిన పాట వింటారు.

ఈరోజు మనం జీవిస్తున్న కాలం చాలా వేగంగా మారుతుంది. నిన్నటి సాంకేతికత నేడు పాతబడిపోతుంది. ఒకప్పుడు కాలేజీ డిగ్రీ పూర్తి చేసి చేతిలో ఒక సర్టిఫికేట్ ఉంటే జీవితాంతం ఉద్యోగంలో స్థిరపడిపోయే రోజులు ఉండేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. నేడు డిగ్రీ పట్టా అనేది కేవలం ఒక అర్హత మాత్రమే, కానీ మిమ్మల్ని కెరీర్ రేసులో నిలబెట్టేది, గెలిపించేది మీలో ఉండే నైపుణ్యాల నవ్యత, అదేనండి స్కిల్స్. అసలు డిజిటల్ యుగం మనకు ఎలాంటి సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది? సాంకేతికత మారుతున్న కొద్దీ మనం మనల్ని ఎలా మార్చుకోవాలి, నైపుణ్యాలను ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో ముచ్చటించుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదా కృత్రిమ మేధస్సు ఏఐ అనే పదం ఈ రోజుల్లో మనం వినని రోజంటూ లేదు. ChatGPT, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు మార్కెట్లోకి వచ్చాక చాలామందిలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయా అని భయపడుతున్నారు. కానీ ఒక చిన్న సత్యాన్ని మనం గ్రహించాలి, టెక్నాలజీ వల్ల పాతతరం ఉద్యోగాలు కొన్ని పోవచ్చు, కానీ అంతకంటే 10 రెట్లు ఎక్కువ సంఖ్యలో కొత్త తరం ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. ఉదాహరణకు, ఒకప్పుడు అకౌంట్స్ అన్ని పుస్తకాల్లోనే రాసేవారు. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో అందరూ భయపడ్డారు. కానీ కంప్యూటర్ నేర్చుకున్న వారికి అకౌంటింగ్ రంగంలో అద్భుతమైన ఉద్యోగాలు వచ్చాయి. నేడు కూడా అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను లాక్కోదు, కానీ ఏఐని ఎలా వాడాలో తెలిసిన మరొక యువకుడు ఏఐ తెలియని మీ ఉద్యోగాన్ని లాక్కోవచ్చు. అందుకే నైపుణ్యాల నవ్యత అవసరం. నేటి డిజిటల్ యుగంలో డిమాండ్ ఉన్న కొన్ని అద్భుతమైన రంగాలు ఏమిటో చూద్దాం. అవి చూసే ముందు మరొక పాట విందాం. ద్వారకా చిత్రం నుండి సమీర భరద్వాజ్ పాడిన పాట.

0: సొంతం చిత్రం నుండి సుమంగళి పాడిన పాట విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మనకి నేటి కాలంలో ఏ కోర్సులకి డిమాండ్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత విలువైనది డేటా. ఆ డేటాను విశ్లేషించే నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం సాధించవచ్చు. కాబట్టి డేటా అనలిటిక్స్ గురించి మనకి ఎక్కువ విషయం తెలిసిందంటే మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అంతా ఆన్లైన్ అయిపోతున్న తరుణంలో డేటా దొంగతనాలు పెరుగుతున్నాయి. కాబట్టి డిజిటల్ భద్రతను పర్యవేక్షించే నిపుణులకు భారీ డిమాండ్ ఉంటుంది. కాబట్టి సైబర్ సెక్యూరిటీ గురించి మనం తెలుసుకోవాలి. మరికొన్ని వ్యాపారాలన్నీ డిజిటల్ స్క్రీన్ల మీదకి మారాయి. మీలో సృజనాత్మకత ఉంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా అద్భుతమైన కెరీర్ని నిర్మించుకోవచ్చు. మీ కోర్ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, మీరు ఆర్ట్స్ చదవచ్చు, కామర్స్ లేదా సైన్స్ చదవచ్చు, కానీ దానికి ఒక డిజిటల్ నైపుణ్యాన్ని తోడు చేసుకుంటే విజయం అవకాశాలు రెట్టింపు అవుతాయి. నైపుణ్యాలు పెంచుకోవాలి, సరే, మరి వీటన్నిటినీ నేర్చుకోవడం ఎలా? దీనికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోర్సులు చదవాలా అంటే అవసరం లేదు. నేడు ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రం. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కేవలం రీల్స్ చూసి సమయాన్ని వృధా చేసుకోవడానికి కాదు. కోర్సెరా, యూడెమే, యూట్యూబ్ వంటి వేదికల్లో ప్రపంచస్థాయి ప్రొఫెసర్లు రూపొందించిన కోర్సులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కావలసిందల్లా కాస్త సమయం, నేర్చుకోవాలనే బలమైన తపన మాత్రమే. మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు మరొక పాట విందాం. ప్రేమకుల రోజు చిత్రం నుండి దేవన్ యోగేంద్ర పాడిన పాట వింటారు.

దీనినే లైఫ్ లాంగ్ లెర్నింగ్ లేదా నిరంతర అభ్యాసం అంటారు. నేను చదువు పూర్తి చేసేసాను, ఇక నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనుకుంటే మనం వెనుకబడిపోతాం. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలు ఎంత ముఖ్యమో మానవీయ నైపుణ్యాలు లేదా సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కోడింగ్ చేయడానికి కంప్యూటర్లు ఉన్నాయి, కానీ ఆ కంప్యూటర్లను నడిపే మనుషులు నిర్వహించడానికి, వారితో కలిసి పనిచేయడానికి సాఫ్ట్ స్కిల్స్ కావాలి. అవేంటో చూద్దాం. మీ ఆలోచనను ఇంటర్వ్యూలో లేదా ఆఫీసులో ఎదుటివారికి స్పష్టంగా హుందాగా వివరించారు

చేయగలగాలి. అలా వివరించాలి అంటే మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు భయపడిపోకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతికే తెలివితేటలు ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. అలాగే వీటితో పాటు మనం అందరితో కలిసి పనిచేసే గుణం కూడా మనలో ఉండాలి, అంటే టీం వర్క్. నలుగురితో కలిసి ఈగోలు పక్కన పెట్టి సంస్థ విజయం కోసం పనిచేస్తూ ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ రూమ్ వరకే తీసుకెళ్తే, మీ దగ్గర ఉన్న సాఫ్ట్ స్కిల్స్ మిమ్మల్ని ఆ ఉద్యోగంలో విజేతగా నిలబడతాయి. డిజిటల్ యుగం తెచ్చిన అతిపెద్ద విప్లవం ఏమిటో తెలుసా? భౌగోళిక సరిహద్దులు చెరిగిపోవడం. ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్, బెంగళూరు లేదా అమెరికా వెళ్ళవలసి వచ్చేది. కానీ ఈ రోజున నైపుణ్యం ఉంటే ఇంట్లోనే కూర్చొని అమెరికాలోని ఒక పెద్ద కంపెనీకి మనం పనిచేయొచ్చు. దీనినే ఫ్రీలాన్సింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా నేడు లక్షలాది మంది సొంతంగా ప్రాజెక్టులు సంపాదిస్తూ డాలర్లలో ఆదాయాన్ని గడిస్తున్నారు. అలాగే ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ఐటీ హబ్స్, స్టార్టప్ ఇంక్యుబేటర్లు యువతకు అద్భుతమైన వేదికలుగా మారుతున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారిగా కాకుండా నలుగురికి ఉద్యోగం ఇచ్చే ఆంత్రప్రెన్యూర్ లేదా వ్యాపారవేత్తగా మారడానికి నేడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ యుగం అనేది ఒక అపారమైన అవకాశాల గని. అయితే ఆ గనిలో నుండి విజయాన్ని పొందాలంటే మీ దగ్గర నైపుణ్యాల నవ్యత అనే ఆయుధం ఉండాలి. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ఏ నైపుణ్యం పుట్టుకతో రాదు, సాధనతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మనం భయపడిపోయి అక్కడ ఆపేయకుండా మనలోని స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఈరోజు నుండే ఒక కొత్త డిజిటల్ స్కిల్ని నేర్చుకోవడం ప్రారంభించండి. రోజుకు కేవలం ఒక గంట మీ భవిష్యత్ కోసం పెట్టుబడిగా పెట్టండి. రాబోయే రోజుల్లో మీరే నవ సమాజ ప్రగతి రథసారథులుగా నిలుస్తారు. కాబట్టి ఏది రాదు అనుకోకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలాంటి స్కిల్ అయినా మనకి అబ్బుతుందన్నమాట. యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆఖరిగా ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం నుండి పాట విందాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు. 1980 నుంచి 2000 మధ్యలో గల పాటలు వింటారు. ముందుగా ప్రేమ కథ చిత్రం నుండి రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు.

0: ఆహ చిత్రం నుండి వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట వింటారు.
1: For ever and ever and ever, my love.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును, అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

0: సమాచార వాణిలో వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంకాలం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాల్లో తేమ 73%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. గాల్లో తేమ 38%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి వర్షము కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. గంగానది పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, ఉత్తర మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఇక వివరాలు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల మధ్య భారత నావికాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఈరోజు అధికారికంగా ఆయన తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆపరేషన్ ఊర్జా సురక్ష ద్వారా రక్షణ రంగం వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన చివరి ఫ్రిగేట్ క్లాస్ యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందని మంత్రి తెలిపారు. భారత సముద్ర శక్తికి విశాఖపట్నం ఎంతో కీలకమైనదన్నారు. ఆంధ్రప్రదేశ్ రక్షణ ఏరోస్పేస్ తయారీ రంగానికి ప్రధాన హబ్గా మారుతోందని ప్రశంసించారు. అనకాపల్లి జిల్లాలోని భారత డైనమిక్స్ లిమిటెడ్, డైనమిక్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు వాయు, నౌక, డ్రోన్ రంగాల్లో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం హమారి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కా ముఖ్యాలయ తో హై హీ సాథ్ హీ భారత్ కీ సముద్రీ శక్తి కే సబ్సే స్ట్రాంగ్ పిలర్స్ మే సే ఏక్. ఆంధ్రప్రదేశ్ ఆజ్ భారత్ కీ డిఫెన్స్ ఏవం ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కా ఏక్ నయా పవర్ హౌస్ బన్ కర్ ఉభరా హై. ఇసీ రాజ్య మే ప్రాజెక్ట్స్ కీ ఏక్ ఐసీ సిరీజ్ కీ న్యూ రఖనే కా సౌభాగ్య మిలా జో ఆనే వాలే దశకో మే భారత్ కీ తస్వీర్ బదల్ దే.
0: జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని, సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో జనాభా రేటు తగ్గుతోందన్నారు. పిల్లలు వద్దనుకునే దంపతులు పెరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వపడేలా అమరావతిని నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోని ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఈరోజు ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం, అదే విధంగా ఇరిగేషన్ వారు, అదే విధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజ్ వారు అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి వాటిని ఏ రకంగా అధిగమించాలి, అటు ట్రాఫిక్ గానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం గానీ భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాలని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా
0: తెలియజేస్తున్నారు. సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలియజేసింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చించారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు

0: ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టీబీ రహిత భారతదేశం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాయణ కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఎక్స్రే మిషన్ ద్వారా సాలూరు ఏరియా ఆసుపత్రి టీబీ యూనిట్ పరిధిలోని 28 హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గిరిజన గ్రామాల్లోనే ఛాతీ ఎక్స్రేలు, కఫ పరీక్షలు నిర్వహించి టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు సూచించారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం జీవి తొలి స్నాతకోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్లో జరిగింది. 2023-24-25 విద్యా సంవత్సరాలకు చెందిన ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. యువత పరిశోధనలు, ఆవిష్కరణలు అంకుర సంస్థల వైపు అడుగులు వేయాలని గవర్నర్ సూచిస్తూ,
1: యాజ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ద ఇనాగురల్ బ్యాచ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, ఎండ్ ఆఫ్ ఎ సిగ్నిఫికెంట్ చాప్టర్ ఆఫ్ యువర్ అకాడమిక్ క్యారియర్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ జర్నీ, డియర్ స్టూడెంట్స్, ఐ అర్జ్ యూ టు బికమ్ ఆంటర్ప్రినర్స్ అండ్ జనరేట్ జాబ్స్. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈస్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ అండ్ హెల్ప్ బిల్డ్ స్ట్రాంగర్ ఇకానమీ ఫర్ స్టేట్ అండ్ ద నేషన్.
0: ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి సుబ్బారావు, వివిధ యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలే సమాజానికి శ్రేయస్కరమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ ప్రగతికి, కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు ఆరోగ్యవంతమైన జనాభా ఎంతో కీలకమన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం బాగుండాలంటే కాన్పుకు కాన్పుకు మధ్య కొంత ఎడం పాటించడం ఎంతో అవసరమన్నారు. పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ముంబైలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజరీతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజలకు మరింతగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. అలాగే బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం సమప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా పోటీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, నరేగా నిధులతో మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి.

0: కార్యక్రమంలో గుంజన్ ఫిట్నెస్ మంత్ర వికాసం ఉంటాయి. గుంజన్లో ముందుగా డాక్టర్ టి మహాదేవరావు గారి స్వీయ కవితలు వింటారు.
1: ఏ ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హే ప్రస్తుత హే హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ ఆప్ సునేంగే డాక్టర్ టి మహాదేవ్ రావు సే ఉన్కి లిఖీ కుచ్ కవితాయే.
2: పహలే దో పావస్ కవితాయే. భిజవాయీ బారిష్ నే హవా కే పంఖో పర్ యా ఖబర్ కి ఆ రహీ హూ మజే కే లియే ఖిడ్కీ ఖోలీ కవితా లిఖనే కాగజ్ నికాలీ అక్షరం సే పహలే ఆ గిరీ బారిష్ కీ బూందే కాగజ్ సాథ్ మై భీ భీంగ్ గయా సారే ఆనంద్ కో అనుభూతి కా రూప్ దేకర్ మైనే మన్ మే లిఖీ పావస్ కవితా. దో ఛోటే సే ఛాతే మే స్కూల్ కే దో నన్హే బచ్చే బారిష్ మే ఆధే సూఖే ఆధే భీంగే తేజీ సే బఢ్తే చలే ఆ రహే హై. బారిష్ ఉన్సే తేజ్ చాల్ మే ఉన్కే ఘర్ పహుంచ్ గయీ హై. బారిష్ ఉన్సే తేజ్ చాల్ మే ఉన్కే ఘర్ పహుంచ్ గయీ హై. బాహర్ ఆంచల్ సిర్ పర్ డాలే మా బచ్చోం కీ రాహ్ దేఖ్ రహీ హై. బారిష్ ఇధర్ ఉధర్ నాచతీ మా ఔర్ బచ్చోం కో జోడ్ రహీ హై. బీచ్ బీచ్ మే చమక్తీ బిజలీ ఆధే అంధేరే కో తోడ్ రహీ హై. మేరీ అగ్లీ కవిత కా శీర్షక్ హై మై హీ అక్షర్ హూ. ఏక్ రోజ్ ఏక్ అక్షర్ నే ధీరే సే ముజ్సే కహా తుమ్హారే హృదయ కీ గహరాయీ మే జో మౌన్ కథా ఛిపీ హై క్యా ముఝే బతాఓగే. మై ముస్కురాయా క్యోంకి అక్షర్ కభీ భీ ఖుషియోం కే బాగోం మే నహీ జనమ్తే. వేదనాఓం కీ మిట్టీ మే జన్మే పౌధే హై వే. నయనోం కే అశ్రు కో భిగాతే పల్ మే మన్ కే ఘావోం కే గర్భ సే శబ్ద ఝర్తే హై. టూటే హుయే హృదయ కే బూందోం కీ వర్షా మే జీవన్ గాథాయే హోతీ హై అంకురిత. ఉన్కీ సుగంధ హీ సాహిత్య బంతీ హై. ఉస్ అక్షర్ నే ఫిర్ పూచా తుమ్మే ఇత్నీ చుప్పీ క్యూ. మేనే ధీమే సే కహా జహాన్ శబ్ద నహీ పహుంచ్ పాతే వహాన్ నిశ్శబ్ద సీ చుప్పీ హీ అత్యంత గహన్ కవితా హోగీ. హర్ బార్ మన్ కా టూటతా హర్ పల్ హర్ నయే అక్షర్ కా రూప్ లేతా హై. జీవన్ కే తరాశే గయే ఘావ్ హీ సాహిత్య కే శాశ్వత శిల్ప బంతే హై. అంత మే వహ అక్షర్ ముజ్ మే హీ పిఘల్ కర్ సమా గయా క్యూకి మై హీ వహ అక్షర్ హూ కిసీ నే జో పూరా నా పఢా హో ఐసీ సజీవ కవితా హూ. అగ్లీ రచనా కా శీర్షక్ హై మౌన్ ఏక్ అస్త్ర హై. మై కే పీఛే వ్యక్తి అంతర్మన్ మే కర్తా హై మంథన్. జిన్ భావోం కో నహీ కహ పాయే అధర్ ఉన్హే మన్ కీ గహరాయియోం మే కర్ లేతా నిక్షిప్త. జిన్ ప్రశ్నోం కే ఉత్తర్ నహీ మిల్తే ఉన్హే హసీ కే అక్షర్ లగా కర్ యహ ఎహసాస్ కరాతా హై కి మౌన్ సే బడీ భాషా నహీ హోతీ. యహ ఎహసాస్ కరాతా హై కి మౌన్ సే బడీ భాషా నహీ హోతీ. దబావ్ కో దబా కర్ నసోం మే ఫిసల్తే క్షణోం కో పకడ్ కర్ హథేలియోం మే దౌడ్ లగాతా హై సఫలతా కే పీఛే. భావనా సంఘర్షోం కే బీచ్ దబ్తే మౌన్ కో కర్తా హై శాంత్. అశ్రువోం కీ ధారా మే భీంగ్ కర్ చమక్తే హృదయ కో దిఖాయే బినా మౌన్ కవచ్ ధారణ్ కర్ లేతా హై. మనుష్య కే జీవన్ సంగ్రామ్ మే మౌన్ భీ ఏక్ అస్త్ర హై. మనుష్య కే జీవన్ సంగ్రామ్ మే మౌన్ భీ ఏక్ అస్త్ర హై. అగ్లీ కవిత హై లాజవంతీ సా. తుమ్ సోచ్ సక్తీ హో తుమ్హారే నా రహనే పర్ చాందనీ భీ నహీ రుకేగీ. తుమ్ సోచ్ సక్తీ హో తుమ్హారే నా రహనే పర్ చాందనీ భీ నహీ రుకేగీ. వసంత్ నహీ రహేగా ఆయే బినా క్యా తుమ్హే మాలూమ్ హై. తుమ్హారే జానే కే బాద్ నిషా కీ గలీ బనా ఆసమాన్. తుమ్హారే జానే కే బాద్ నిషా కీ గలీ బనా ఆసమాన్. మేరా దోస్త్ హో గయా హై సారే ఘర్ మే పత్ఝడ్ ఫైలా హై. సారే ఘర్ మే పత్ఝడ్ ఫైలా హై. మన్ మేరా లాజవంతీ సా సిమట్ గయా హై. మన్ మేరా లాజవంతీ సా సిమట్ గయా హై. అగ్లీ రచనా హై సమయ. పిఛలే కల్ కో మిటా కర్ అగలే కల్ కా స్వాగత్ కర్తే హువే ఆగే బఢ్తే హువే మానవ్ సే హర్ బార్ పూచ్తా హై సమయ. జిన్ పలోం పర్ సే తూ చల్ కర్ ఆయా హై క్యా ఉన్హే తూ భూల్ గయా. పిఛలే కల్ కో మిటా కర్ అగలే కల్ కా స్వాగత్ కర్తే హువే ఆగే బఢ్తే హువే మానవ్ సే హర్ బార్ పూచ్తా హై సమయ. జిన్ పలోం పర్ సే తూ చల్ కే ఆయా హై క్యా ఉన్హే తూ భూల్ గయా. స్నేహ సే బంధే కుచ్ రిష్తోం కో తోడ్నే కా అర్థ హై. రంగమంచ్ సే హమ్ ఛూట్ కర్ చలే ఆయే. స్నేహ సే బంధే కుచ్ రిష్తోం కో తోడ్నే కా అర్థ హై. రంగమంచ్ సే హమ్ ఛూట్ కర్ చలే ఆయే. సారే హమారా కర్తే హై పీఛా ఇసే బినా సోచే దూర్ నహీ సరకా సక్తే. సమయ హీ సభీ పర్ అధికార్ చలాతా హై. సమయ హీ సభీ పర్ అధికార్ చలాతా హై. యాదోం కో సురక్షిత్ రఖతే హువే సమయ కభీ భీ అహం కే అధీన్.

0: बार कहता है मुझसे समुद्र इस बात का विश्वास करने को कहता है। जब मैं बताता हूँ मैं तुम्हारी तरह नहीं, बाहर निर्मल सा दिखता हूँ लेकिन अंदर कई खाइयाँ और आघात भरे हैं जो समुद्र विश्वास करता ही नहीं। जब मिलते हैं आमने सामने हम, लगता है एक दूसरे के सामने आईना रखा हो। जब मिलते हैं आमने सामने हम, लगता है एक दूसरे के सामने आईना रखा हो। विचारों को बातचीत से जोड़ते हुए मिलते हैं, विचारों को बातचीत से जोड़ते हुए मिलते हैं। समुद्र कहता है उसमें भी पीड़ा है, समुद्र कहता है उसमें भी पीड़ा है, लेकिन आंसू अलग से दिखाई नहीं पड़ते। मैं उसकी बात पर विश्वास करूं या ना करूं, मैं उसकी बात पर विश्वास करूं या ना करूं, असमंजस के झूले में दिखाई पड़ता हूं। मैं कहता हूं मेरे साथ ऐसा नहीं है, मैं कहता हूं मेरे साथ ऐसा नहीं है। आंसू दिखते हैं लेकिन पीड़ाएँ नहीं दिखती। मैं विश्वास नहीं कर रहा हूँ उसकी बात का, मैं विश्वास नहीं कर रहा हूँ उसकी बात का। उसकी हर बात का जवाब देकर चिढ़ा रहा हूँ। सोचकर समुद्र मेरे दोनों पैर पकड़कर खींचता है, सोचकर समुद्र मेरे दोनों पैर पकड़कर खींचता है। मैं अपनी हथेलियों से लहरों की भुजाओं पर बार बार थप्पड़ लगाता हूँ, मैं अपनी हथेलियों से लहरों की भुजाओं पर बार बार थप्पड़ लगाता हूँ। अपनी असमानताओं और समानताओं को मिलाकर हम मथते हैं, अपनी असमानताओं और समानताओं को मिलाकर हम मथते हैं। बहुत देर तक उस बिखरी गीली फैली रेत पर दोनों घरौंदे बनाकर खेलते हैं। कोई नहीं जीतता और कोई हारता भी नहीं। हम मिलते हैं तो खास कुछ लगता नहीं, जब हम बिछड़ते हैं तब एक दूसरे को देखते हैं बिछोह का दर्द लिए। हम मिलते हैं तो खास कुछ लगता नहीं, जब हम बिछड़ते हैं तब एक दूसरे को देखते हैं बिछोह का दर्द लिए। इस तरह देखते रह जाते हैं, जाते जाते मुड़कर देखते हुए भी।
1: अभी आप सुन रहे थे डॉक्टर टी महादेव राव से उनके लिखी कुछ कविताएं। इसी के साथ आज का गुंजन कार्यक्रम यही समाप्त होता है। अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए।
2: మీరింతవరకు డాక్టర్ టి మహాదేవరావు గారి స్వీయ కవితలు విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం ఫిట్నెస్ మంత్ర. ఈ కార్యక్రమంలో సమయపాలన, జీవ గడియారంతో ఆరోగ్య ప్రయాణం గురించి తెలుసుకుందాం. మనం సాధారణంగా ఫిట్నెస్ అనగానే కేవలం క్యాలరీలు లెక్కబెట్టుకోవడం, కార్బోహైడ్రేట్లు తగ్గించడం అనుకుంటాం. అయితే ఆధునిక వైద్య పరిశోధనలు ఆహార నియమాల్లో ఒక సరికొత్త సత్యాన్ని మన ముందుకు తెచ్చాయి. మనం తీసుకునే ఆహారం శరీరానికి ఎంత మేలు చేయాలనేది, మనం ఆ ఆహారాన్ని ఏ సమయానికి తింటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలో పగలు రాత్రి ఎలా ఉంటాయో మన శరీరంలో కూడా ఒక అంతర్గత గడియారం ఉంటుంది. దీనిని సైన్స్ భాషలో సర్కేడియన్ రిథమ్ అంటారు. సూర్యాస్తమయం కాగానే మన శరీరం విశ్రాంతి దశకు చేరుకుంటుంది. రాత్రి 9 లేదా 10 గంటల తర్వాత భోజనం చేసేవారిలో రాత్రి 7 గంటలలోపు భోజనం ముగించే వారితో పోలిస్తే ఊబకాయం వచ్చే అవకాశాలు 25% ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం రాత్రి వేళల్లో మన శరీరంలో జీర్ణక్రియ రేటు, ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చాలా మందగిస్తాయి. ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా తగ్గవు. ఇది కాలక్రమేణా టైప్ 2 మధుమేహానికి దారితీస్తుంది. చీకటి పడగానే మన మెదడు నిద్రకు అవసరమైన మెలటోనిన్ను విడుదల చేస్తుంది. ఆ సమయంలో భారీ భోజనం చేయడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. రాత్రి వేళ శరీరం క్యాలరీలను ఖర్చు చేయలేదు, కాబట్టి మనం తినే ఆహారం శక్తిగా మారకుండా నేరుగా కొవ్వుగా మారి పొట్టభాగంలో పేరుకుపోతుంది. భోజనానికి నిద్రపోవడానికి మధ్య కనీసం 2 నుండి 3 గంటల సమయం ఉండాలి. ఇది మీ జీర్ణ వ్యవస్థకు తగినంత విశ్రాంతినిస్తుంది. తినే ఆహారంలో సమయపాలన ఉంటే రోగాలకు మన శరీరంలో తావుండదు. కాబట్టి మనం తొందరగా భోంచేసేస్తే, మనం పడుకునే లోపు అరిగిపోతే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండగలం అన్నమాట. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

సాయం సమీరంలో తర్వాత అంశం వికాసం. ఇందులో భారత్ ఇన్నోవేట్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఒకప్పుడు సాంకేతికత కోసం ఇతర దేశాల వైపు చూసిన భారతదేశం నేడు ప్రపంచ దేశాలకే సరికొత్త ఆవిష్కరణల దిక్సూచిగా మారుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల నుండి సామాన్య మానవుడి దైనందిన జీవితం వరకు భారత్ ఇన్నోవేట్స్ అనే నినాదం నేడు నిరూపితమవుతోంది. మన యువత మేధస్సు, మన శాస్త్రవేత్తల పరిశోధనలు దేశాన్ని ఎలా ప్రగతిపథంలో నడుస్తున్నాయో, నూతన ఆవిష్కరణల రంగంలో భారత్ సాధిస్తున్న విజయాల ప్రస్థానాన్ని ముచ్చటించుకుందాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం తన ర్యాంకును నిరంతరం మెరుగుపరుచుకుంటూ ప్రపంచంలోనే అగ్రగామి ఆవిష్కరణల హబ్గా ఎదుగుతోంది. దేశంలో 100కు పైగా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్లు ఉన్నాయి. అందులో 100కు పైగా యూనికార్న్ సంస్థలుగా ఎదిగాయి. కేవలం నగరాలకే పరిమితం కాకుండా 2-3 టైర్ నగరాల నుండి గ్రామీణ యువత నుండి అద్భుతమైన ఐడియాలు సరికొత్త పరిశ్రమలుగా మారుతున్నాయి. భారతదేశ ఆవిష్కరణలు కేవలం పెద్ద పరిశ్రమలకే కాదు, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య పరికరాల తయారీ ద్వారా సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఉన్నత విద్యలో హాకథాన్స్ నిర్వహించడం యువ మేధస్సుకు పదును పెడుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాల అండతో యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే ఇన్నోవేటర్స్గా ఎదుగుతున్నారు. సృజనాత్మకతకు సాంకేతికత తోడైతే దేశ పురోగమనం ఎంత వేగంగా సాగుతుందో ఈ భారత్ ఇన్నోవేట్స్ ద్వారా నిరూపించబడుతుంది. ఇప్పుడు మరొక చిత్రగీతం వింటారు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం నుండి సందీప్ కౌశల్య పాడిన పాట.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మన వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత అంశం గురించి కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ పి బాబు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45

నిమిషాలకు, 8:15 తిరిగి 9:30 స్వరమాలిక, 8 సంస్కృత ప్రసంగ కార్యక్రమంలో విశ్వజన సంఖ్యా దివస మానవ సంసాధనానాం అంశం గురించి శ్రీ మంగిపూడి కామేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ రామవరపు మాధురీదేవి గారి వీణావాదనం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. శ్రీ మహదాసు ఏడుకొండలు మృదంగం, శ్రీ మావడూరు సూర్యప్రసాదరావు ఘటం, ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు 6:00 దేశభక్తి గీతం అదిగోదిగో అదే అదే బృందగానం వింటారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో మయూర కవి విరచిత సూర్య శతకం సన్నతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో రెవరెండ్ కొలుకుల సురేష్ కుమార్ గారి బైబిల్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో జీవన ఎరువులపై అవగాహన గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. 7:15 ఈ మాసపు పాట హైదరాబాద్ కేంద్రం నుండి. 7:20 నేటి మాట శీర్షికన పాబ్లో నెరుడా జయంతి, అలాగే కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు గారి వర్ధంతి సందర్భంగా వారిరువురి జీవిత విశేషాలు వింటారు. అనంతరం లేఖావళి, పుష్పాంజలి మొదలైన అంశాలు ఉంటాయి. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సామ్ సునీల్. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 9:35 పాటల పల్లకి, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి. 10:15 పాటల పల్లకి, 10:30 ఆప్కి మన్ పసంద్ హిందీ సినిమా పాటలు ఉంటాయి. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి బలిజేపల్లి లీల గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలెన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో డాక్టర్ ఎం ఉమాగాంధీ గారి స్వీయ కవితలు వింటారు. 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో మైదా విజయనగరం స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 తెలుగు నాటికి వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం గురించి కొన్ని వివరాలు ఉంటాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యాపార సరళిలో పశుపోషణ అవకాశాలు గురించి విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ శ్రీ వై సింహాచలం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో జీడి మామిడితో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:45 స్వరమాలిక, 9:30 జాతీయ స్థాయి రేడియో కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ కుమార్ మురుధర్ గానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు

0: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా, భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టియన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై ఔర్ ఇస్కా కారణ్ హై హమారీ సీఖనే కీ లలక్ భారత్ సబ్సే సీఖతా హై హమారే లియే సామ్నే వాలే దేశ్ కీ జనసంఖ్యా నహీ జన కళ్యాణ్ కీ భావనా మాయనే రఖతీ హై ఔర్ ఇస్లియే హమ్నే న్యూజిలాండ్ సే భీ బహుత్ కుచ్ సీఖా హై. న్యూజిలాండ్ దునియా కా వో దేశ్ హై జిస్నే సబ్సే పహలే మహిళాఓ కో వోటింగ్ కా రైట్ దియా థా.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
2: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచి కే విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కీ బగర్ హమారే రుచి కే విషయ మే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై ఐసే లోగోనే జో అప్నే అనుభవ్ అప్నే విచార్ అప్నా చింతన్ ఔర్ చింతన్ కీ వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है.
0: హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం

0: ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూ క్వాక్ దీవి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మే రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూవాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ, వెన్నం కృతికా ప్రదీప్, చికిత తనపడతీలతో కూడిన భారత మహిళల జట్టు రజత పథకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు కృతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పిపి చౌదరి అన్నారు. గోవాలో పిపి చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి.

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మన వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత అంశం గురించి కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ పి బాబు గారి ప్రసంగం వింటారు.
1: మన వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అందరికీ తెలిసినట్టు వ్యవసాయం మన దేశానికి వెన్నెముక లాంటిది. మన ఆహార భద్రతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, కోట్లాది కుటుంబాల జీవనాధారానికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. కాలం అనుగుణంగా వ్యవసాయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు రైతు ప్రయాణం ఎంతో విశేషమైనది. ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది వ్యవసాయ యాంత్రీకరణ. నేటి పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికుల కొరత, పెరుగుతున్న కూలీల ఖర్చు, వాతావరణ మార్పులు, పంటల సాగు కాలం తగ్గిపోవడం వంటి సవాళ్లు రైతులు ముందున్నాయి. ఈ పరిస్థితుల్లో సమయానికి వ్యవసాయ పనులు పూర్తి చేయాలంటే యంత్రాల వినియోగం తప్పనిసరి. వ్యవసాయ యాంత్రీకరణ అంటే కేవలం ట్రాక్టర్ను ఉపయోగించడం మాత్రమే కాదు, నేల దున్నడం నుంచి విత్తనం వేయడం, కలుపు నియంత్రణ, ఎరువులు వేయడం, పంట సంరక్షణ, కోత, నూర్పుడి, నిల్వ వరకు ప్రతి దశలో యంత్రాల సహాయంతో పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయడమే యాంత్రీకరణ. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ అంటే కేవలం పెద్ద భూస్వాములకే ఉపయోగపడే విధానం అనే అపోహ ఇంకా కొంతమందిలో ఉంది. కానీ నేటి పరిస్థితుల్లో యాంత్రీకరణ అనగా చిన్న సన్నకారు రైతులకి మరింత అవసరం. ఎందుకంటే తక్కువ నేలలో అధిక దిగుబడి సాధించడానికి, ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడానికి యంత్రాల వినియోగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాల వినియోగం రైతుకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఖర్చును కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఒక రోజులో చేయలేని పనిని కొద్ది గంటల్లో పూర్తి చేయవచ్చు. సమయానికి సాగు పనులు పూర్తి కావడం వల్ల పంట వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా కొంతవరకు తట్టుకోగలవు. యాంత్రీకరణ రైతు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా శ్రమని తగ్గిస్తుంది, పంట దిగుబడిని పెంచుతుంది, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో యాంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయంలో సరైన సమయంలో పనులు చేయడం ఎంతో ముఖ్యమైనది. వర్షాలు ఆలస్యం కావడం లేదా అకస్మాత్తుగా రావడం, కార్మికులు అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితుల్లో యంత్రాలు రైతుకు పెద్ద అండగా నిలుస్తాయి. ఉదాహరణకు ట్రాక్టర్ ద్వారా దుక్కి పనులను తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. అలాగే సీడ్ కమ్ ఫర్టీ డ్రిల్ ద్వారా విత్తనాలు మరియు ఎరువుల్ని ఒకేసారి సరైన లోతులో వేయడం వల్ల మొలక శాతం మెరుగుపడుతుంది. పవర్ వీడర్ ద్వారా కలుపు నివారణ తగ్గించవచ్చు. రీపర్, కంబైన్ హార్వెస్టర్ వంటి యంత్రాలు కోత పనులను వేగంగా పూర్తి చేసి పంట నష్టాన్ని తగ్గిస్తాయి. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ప్రతి పనిలో ఖచ్చితత్వం పెరుగుతుంది. నీటి వినియోగం, విత్తన వినియోగం, ఎరువుల వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. దీంతో రైతుకు అదనపు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా యంత్రాల వినియోగం వల్ల మహిళా రైతులు మరియు వృద్ధ కార్మికులు కూడా శారీరక శ్రమ తగ్గిస్తుంది. వ్యవసాయ పనులు సులభంగా, సురక్షితంగా నిర్వహించగలుగుతారు. ఈ కారణాల వల్ల నేడు చిన్న సన్నకారు రైతులు కూడా యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం వరి సాగులో యాంత్రీకరణ గురించి మాట్లాడుకుందాం. నేల తయారీ కోసం రోటావేటర్ మరియు లేజర్ ల్యాండ్ లెవలర్ ఉపయోగిస్తారు. తడి మరియు పొడి విత్తనం వేయుటకు సీడ్ డ్రిల్ లేదా డ్రమ్ సీడర్ ఉపయోగిస్తారు. కలుపు నియంత్రణకు

కోనో వీడర్, కోతకు రీపర్ లేదా కంబైన్ హార్వెస్టర్, ధాన్యం వేరు చేయడానికి థ్రెషర్ని ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క పరికరం గురించి తెలుసుకుందాం. మొదటగా రోటావేటర్. ఈ పరికరాన్ని మట్టి దున్నడానికి, అదేవిధంగా వరి పొలంలో దమ్ము చేయడానికి సమర్థవంతంగా వాడవచ్చు. ఈ పరికరము ట్రాక్టర్ యొక్క పీటీఓ షాఫ్ట్ ద్వారా నడపబడే యంత్రము. ఈ యంత్రం వలన వరి నాట్లకు కావాల్సిన దమ్ము నాణ్యత పెరిగి నీటిలో ఇంకిపోకుండా పూర్తిగా అరికడుతుంది. రోటావేటర్ సహాయంతో దమ్ము చేయడం మూలంగా 60% సమయాన్ని, 40% సాగునీటిని తగ్గించి నాణ్యమైన దమ్మును పొందవచ్చు. దీని యొక్క ఖరీదు సుమారుగా 80,000 నుంచి 120,000 వరకు ఉంటుంది. ఇప్పుడు పల్లపు దంతి. పల్లపు దంతి మెట్ట సేద్యంలోనే కాక వరి పొలంలో దమ్ము చేయడానికి కూడా సమర్థవంతంగా వాడవచ్చు. ఈ పల్లపు దంతుల్లో సింగిల్ యాక్షన్ డిస్క్ హారోని మాత్రమే దమ్ము చేయడానికి వాడేవలను. ఈ పరికరం ద్వారా సాగునీటిని 20% వరకు ఆదా చేయవచ్చునని నిరూపించబడింది. ఈ పరికరం ఖరీదు సుమారుగా 50,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఇప్పుడు విత్తనం వేసుకోవడానికి డ్రమ్ సీడర్ని ఉపయోగిద్దాం. ఈ పరికరాన్ని దమ్ము చేసిన పొలంలో వరుసల్లో నేరుగా వరి విత్తడానికి వాడుతారు. 24 గంటలు నానబెట్టిన విత్తనాన్ని మరో 24 గంటలు మండకట్టగా మొలకెత్తిన తర్వాత దమ్ము చేసి బురద పదునుగా ఉండే పొలంలో ఈ డ్రమ్ సీడర్లో విత్తనాలు నింపి లాగటం ద్వారా వరుసల్లో విత్తవచ్చు. వరుసల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో డ్రమ్ సీడర్ లాగడానికి ఒకరు విత్తనం అందించడానికి అవసరం కావడం వలన వరి నాటే ఖర్చు బాగా తగ్గి సుమారుగా 1500 నుంచి 2000 వరకు ఆదా చేయవచ్చు. ఈ పద్ధతిలో నాట్లు వరుసల్లో వేయడం వలన వరుసల మధ్యలో కలుపు తీసేందుకు అంతర్కృషి పరికరాలను వాడడానికి సులభంగా ఉంటుంది. దీని ఖర్చు సుమారుగా 7,500 రూపాయలు. విత్తనం మరియు ఎరువు గొర్రు. ఈ యొక్క పరికరం ద్వారా విత్తనాన్ని, అదేవిధంగా ఎరువును కూడా సరైన లోతులో, సరైన దూరంలో విత్తడానికి ఉపయోగిస్తారు. విత్తనాన్ని విత్తడం అనేది సేద్యంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. విత్తనం ఎంత మంచిదైనా నిర్ణీత సమయంలో విత్తినప్పుడే పూర్తి దిగుబడి సాధ్యం అవుతుంది. వర్షాధార పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని సమర్థవంతంగా అనువైన తేమ ఉన్నప్పుడే విత్తడానికి విత్తే పరికరాలు ఎంతైనా అవసరం. ఈ పరికరాన్ని వాడడం వలన సాలుల మధ్య అంతకృషి చేయడానికి పరికరాల్ని వాడడం సాధ్యపడుతుంది. అంతేకాక కూలీల సమస్యని తప్పించుకోవచ్చు. దీని ఖరీదు సుమారుగా 90,000 రూపాయలు. ఇప్పుడు కోనో వీడర్. ఈ పరికరాన్ని యంత్రాల ద్వారా ఉడుపు చేసిన పొలంలో, అనగా మనుషుల ద్వారా సాలల్లో ఉడుపు చేసిన పొలంలో కలుపు తీసేందుకు ఉపయోగిస్తారు. ఈ ఒక్క పరికరం ద్వారా ఒక రోజుకి 1 నుంచి 2 ఎకరం పొలాన్ని కలుపు తీయవచ్చు. ఈ పరికరం ఖరీదు సుమారుగా 2,000. వరిలో సింగిల్ రో పవర్ వీడర్. యంత్రాల ద్వారా ఉడుపు చేసిన వరి పొలంలో, అలాగే సాలల్లో ఉడుపు చేసిన వరి పొలంలో ఈ ఒక్క పరికరాన్ని కలుపు తీయడానికి ఉపయోగించవచ్చు. ఈ యంత్రానికి 2 HP ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ ద్వారా కలుపు తీసే బ్లేడ్లను నడుస్తూ ఉంటాయి. ఈ పరికరం ఖరీదు సుమారుగా 45,000 రూపాయలు. ఇప్పుడు ముఖ్యమైనది పిచికారీ చేయడం. డ్రోన్ స్ప్రేయింగ్ గురించి మాట్లాడుకుందాం. డ్రోన్ స్ప్రేయింగ్లో సుమారుగా 10 లీటర్ల నీటితోనే మందు పిచికారీ చేయవచ్చు. ఇలా పిచికారీ చేయడం మూలంగా సుమారుగా 180 లీటర్ల వరకు నీటిని ఆదా చేయవచ్చు. డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా ఎకరం పొలాన్ని 6 నుంచి 10 నిమిషాల్లో మొక్క పైనుండి కాండం దాకా పిచికారీ చేయవచ్చు. డ్రోన్ స్ప్రేయింగ్ ఖర్చు, సమయం మరియు శారీరక శ్రమ తగ్గుతుంది. అలాగే స్ప్రేయింగ్ యొక్క ఖచ్చితత్వం సమర్థవంతంగా జరుగుతుంది. వ్యవసాయ డ్రోన్ని వరి, చెరుకు, పత్తి మరియు మొక్కజొన్న పంటలకు పిచికారీ చేయడానికి ఉపయోగించవచ్చు. డ్రోన్ ద్వారా పిచికారీ చేసి మనిషిపై మందు ప్రభావం ఉండదు, ఆరోగ్య సమస్యలు ఉండవు. డ్రోన్ ఖర్చు ఖరీదు సుమారుగా 6 లక్షల నుంచి 8

5 లక్షలు ఉంటుంది. వరి కోత కోసే పరికరము రీపర్. ఈ పరికరాన్ని వరి పొలాన్ని కోత కోసేందుకు ఉపయోగిస్తారు. అతి తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో వరి పొలాన్ని కోత కోయవచ్చు. ఈ పరికరం ద్వారా ఒక రోజుకి 10 ఎకరాలు వరి కోత కోయవచ్చు. ఈ యంత్రాన్ని వరి, గోధుమ, బార్లీ మరియు ఇతర ధాన్యపు పంటల్ని కోసేందుకు ఉపయోగిస్తారు. ఈ పరికరం ఖరీదు సుమారుగా 145,000 రూపాయలు. రీపర్ కమ్ బైండర్. చిన్న సన్నకారు రైతులు వరి గడ్డిని నష్టపోయేందుకు ఇష్టపడరు. ఇందుకు గాను అనగా చిన్న కమతాల్లో మరియు గడ్డి నష్టపోకుండా కోసేందుకు ఈ పరికరాన్ని వాడుతారు. ఈ పరికరాన్ని వరి కోత కోసి కట్టెలు కట్టి పొలంలో పనలు ఎండబెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇలా కట్టెలు కట్టడం వలన పొలం నుండి నూర్పిడి చేసే స్థలానికి సులువుగా చేర్చవచ్చును. ఈ యంత్రం ద్వారా ఒక రోజుకి 3 నుండి 5 ఎకరాల వరకు వరి కోత నిర్వహించవచ్చు. ఈ యంత్రం ద్వారా వరి మరియు గోధుమ పంటను సమర్థవంతంగా కోత చేయవచ్చు. ఈ యంత్రం ఖరీదు సుమారుగా 3,50,000. కంబైన్ హార్వెస్టర్. ఈ యంత్రంలో వరి కోత కోయడం, నూర్పిడి చేయడం మరియు చెరగడం ఒకేసారి జరుగుతుంది. ఈ యంత్రం ద్వారా వరిని కోసేందుకు 1 వారం ముందుగానే పొలానికి నీళ్లు పెట్టకుండా ఉంచాలి. ఈ యంత్రం ద్వారా వరి కోత కోయడం వలన చాలా వరకు ధాన్యం పొలంలో నష్టపోకుండా ఉంటుంది. యంత్రాన్ని వరి, గోధుమ మరియు మొక్కజొన్న పంటలను కోసేందుకు ఉపయోగించవచ్చు. ఈ యంత్రం ఖరీదు సుమారుగా 14 నుంచి 19 లక్షల వరకు ఉంటుంది. ఈ వరి సాగులో యాంత్రీకరణ పద్ధతి ద్వారా మనకు పంట 10 రోజుల ముందే కోతకు వస్తుంది. అలాగే హెక్టార్కు సుమారుగా 15,000 వరకు ఆదా అవుతుంది. కాబట్టి రైతులు వరి సాగులో యాంత్రీకరణ ఉపయోగించడం ద్వారా శ్రమ తగ్గి, కూలీ ఖర్చు తగ్గి అనుకున్న దిగుబడులు రావడం జరుగుతుంది. వీటితో పాటు మనకు ముఖ్యమైన యంత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిగా సబ్సాయిలర్. పొలాన్ని అతి లోతుగా దున్నేందుకు రూపొందించబడినదే సబ్సాయిలర్. ఇది 1 లేదా 3 దృఢమైన కర్రలచే నిర్మించబడిన నాగలి. దీన్ని ఉపయోగించి దుక్కుని అతి లోతుగా అనగా 60 నుంచి 90 సెంటీమీటర్ లోతు వరకు దున్నవచ్చు. ఈ నాగలిని 3 లేదా 4 సంవత్సరాలకు 1 మారు ఉపయోగించి దుక్కుని అతి లోతుగా దున్నడం వల్ల నేల కింద భాగంలోని గట్టి పొరను చీల్చి కొత్త మట్టిని మట్టితో కలపడం జరుగుతుంది. ముఖ్యంగా మెట్ట సేద్యంలో వర్షాధారపు పంటలను పండించేటప్పుడు ఈ సబ్సాయిలర్ లేదా చిజిల్ నాగలి ద్వారా దున్నడం వలన లోతైన మట్టి పొరలను కదిలించి లోతైన పొరల్లో నేల గుల్లబారనివ్వడం వలన పడిన వర్షపు నీటిని ఎక్కువ భాగం పొలం లోతు పొరల్లో నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుంది. నీటి నిల్వ గణనీయంగా పెరుగుట వలన పొలంలో పండించే పంట నీటి ఎద్దటికి లోను కాకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెక్క నాగలి. ఇది అతి ముఖ్యమైన దుక్కి దున్నడానికి రూపొందించబడిన నాగలి. ఆ నాగలిని ట్రాక్టర్తో కానీ లాగినప్పుడు నాగలి ముందరి కర్రు భాగం నేలలో నిర్దేశించబడిన లోతుకు దిగి ఆపై మట్టి పెళ్లను సమర్థవంతంగా భూమి నుండి వేరు చేస్తుంది. అలా వేరు చేయబడిన మట్టి పెళ్లను నాగలి రెక్కపైకు పంపి పొడిగా చేస్తుంది. ఇంతేకాక పై రెక్క యొక్క వంపు వలన మట్టి పెళ్లను పూర్తిగా త్రిప్పి పక్కకు వేస్తుంది. ఇది సుమారుగా 30 నుంచి 60 సెంటీమీటర్ లోతు వరకు దున్ని నాగలి పరిమాణాన్ని బట్టి దుక్కిని పొందవచ్చు. అలాగే ఇతర పంటలు చూసుకున్నట్టయితే మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల్లో సీడ్ కమ్ ఫర్టీ డ్రిల్, హ్యాండ్ ఆపరేటెడ్ సీడ్ డ్రిల్, ప్లాంటర్, స్ప్రేయర్, థ్రెషర్ వంటి యంత్రాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. చెరుకు పంటలో ట్రాష్ షెడర్, ఫర్రోమేకర్, ప్లాంటర్, డ్రిప్ లేయింగ్ యంత్రాలు ఉపయోగించడం వల్ల శ్రమ తగ్గి నీటి వినియోగం కూడా తగ్గుతుంది. అలాగే తోట పంటలు చూసుకున్నట్టయితే పవర్ ప్రూనర్, బ్యాటరీ స్ప్రేయర్, మల్చింగ్ యంత్రాలు, మినీ టిల్లర్ వంటి పరికరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం రైతులకి కావాల్సిన సబ్సిడీ గురించి మాట్లాడుకుందాం. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వ్యవసాయ యంత్రాలు కొనుగోలుపై అర్హత మేరకు సబ్సిడీ అందజేస్తున్నారు. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, సీడ్ డ్రిల్, ప్లాంటర్లు

0: రీపర్లు, థ్రెషర్లు, పవర్ వీడర్లు, స్ప్రేయర్లు, డ్రోన్లు వంటి అనేక యంత్రాలకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ కోసం రైతులు తమ ఆధార్ కార్డు, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా, రైతు నమోదుతో వ్యవసాయ శాఖ లేదా సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మహిళా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు యువ పారిశ్రామికవేత్తలకు కొన్ని పథకాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రభుత్వ పథకాల వివరాలు కాలానుగుణంగా మారే అవకాశం ఉన్నందున రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది. అలాగే అందరికీ అవసరమయ్యే కస్టమ్ హైరింగ్ సెంటర్ల గురించి మాట్లాడుకుందాం. రైతు మిత్రులారా, ప్రతి రైతు అన్ని వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి యంత్రాలు కొనుగోలు పెద్ద పెట్టుబడి అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్ అనగా రైతులకి అవసరమయ్యే వ్యవసాయ యంత్రాలను అద్దెకు అందించే కేంద్రం. రైతులు అవసరమైన రోజుల్లో మాత్రమే యంత్రాలను అద్దెకు తీసుకొని తమ పొలాల్లో ఉపయోగించవచ్చు. దీంతో యంత్రాల కొనుగోలుకు భారీ పెట్టుబడి అవసరం ఉండదు. ఈ కేంద్రాల్లో ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటవేటర్లు, సీడ్రిల్లు, ప్లాంటర్లు, పవర్ వీడర్లు, రీపర్లు, కంబైన్ హార్వెస్టర్, మినీ రైస్ ట్రాన్స్ప్లాంటర్, థ్రెషర్, బ్యాటరీ మరియు పవర్ స్ప్రేయర్లు, డ్రోన్ల వంటి అనేక యంత్రాలు అందుబాటులో ఉంటాయి. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా సమయానికి యంత్రాలు పొందగలుగుతారు. దీనివల్ల వ్యవసాయ పనుల్లో ఆలస్యం తగ్గి ఖర్చు కూడా తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో యంత్రాల వినియోగం పెరిగి వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడుతుంది. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, యువ రైతులు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలు కూడా ఇటువంటి కేంద్రాలను స్థాపించి ఇతర రైతులకు సేవ అందించవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది. రైతులకి యాంత్రీకరణపై శిక్షణ ఎవరు ఇస్తారు, ఎక్కడ? యాంత్రీకరణ కేవలం యంత్రాలను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వాటిని సరైన పద్ధతిలో వినియోగించడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాఖ, రైతు శిక్షణ సంస్థలు రైతు విశేష సేవలు అందిస్తున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు శిక్షణ కార్యక్రమాలు, ప్రత్యక్ష యంత్రాల ప్రదర్శనలు, అవగాహన సదస్సులు, రైతు విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తూ రైతులకి ఆధునిక వ్యవసాయ సాంకేతికతను పరిచయం చేస్తున్నాయి. అదనంగా యంత్రాల నిర్వహణ, భద్రతా నియమాలు, ఇంధన పొదుపు, సరైన విడిభాగాల వినియోగం, యంత్రాల మరమ్మత్తుపై కూడా రైతుకి అవగాహన కల్పిస్తున్నారు. యంత్రాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, సమయానికి సర్వీసింగ్ చేయడం, విడిభాగాలు అమర్చడం, తేమలేని ప్రదేశంలో నిల్వ చేయడం వంటి అంశాలు యంత్రాల జీవితకాలాన్ని పెంచుతున్నాయి. సరైన నిర్వహణ వల్ల యంత్రాలు ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేసి అందరూ కలిసి ఆధునిక యాంత్రీకరణ, అధిక దిగుబడి, అధిక ఆదాయం, సుస్థిర వ్యవసాయం అనే లక్ష్యంతో ముందుకు సాగుదాం. వ్యవసాయంలో యాంత్రీకరణను అలవర్చుకుందాం, శ్రమను తగ్గించుకుందాం, ఉత్పత్తిని పెంచుకుందాం, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసుకుందాం, సుస్థిర వ్యవసాయంతో సుభిక్షమైన భారతాన్ని నిర్మిద్దాం. యంత్రం రైతుకు ప్రత్యన్యాయం కాదు, రైతు శ్రమకు తోడ్పాటు. యాంత్రీకరణతో సమయం ఆదా, ఖర్చు తగ్గింపు, అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం.
1: మీరింతవరకు మన వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత అనే అంశం గురించి కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ పి బాబు గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వ్యవసాయ సమాచారం వింటారు. సమాచారం అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి.
1: ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. కాఫీ పంటలు పండ్ల అభివృద్ధి దశ, తడి ఇంకా తేమతో కూడిన వాతావరణం వల్ల తోటలలో నల్లకుండు తెగులు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి తోటలను రైతులు క్రమం తప్పకుండా పరిశీలించి తెగులు సోకిన ఆకులు లేదా కొమ్మలను ఎప్పటికప్పుడు గమనించి కత్తిరిస్తూ ఉండాలి. దీనిని సమర్థవంతంగా నివారించడానికి వాతావరణం పొడిగా ఉన్నప్పుడు 1% బోర్డియాక్స్ మిశ్రమాన్ని మొక్కలకు పిచికారీ చేసుకోవాలి. వాతావరణం ప్రశాంతంగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మందులను పిచికారీ చేసుకోవాలి. మిరియాల పంటలో పండ్ల అభివృద్ధి దశ, కుళ్ళు తెగులు లేదా ద్రవట నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని 3 గ్రాములు చెట్టు మొదళ్లలో బాగా తడిసేలా పోయాల్సి ఉంటుంది. వాతావరణం ప్రశాంతంగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మందులను పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతం వరి పంటలో సూచించబడిన తేలికపాటి వర్షాలు, అనుకూలమైన ఉష్ణోగ్రతలు నారుమడి ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నందున రైతులు MTU 12-21, RNR 1549, RGL 25-37 స్థానిక రకాలు ఇంకా ప్రైవేట్ హైబ్రిడ్ వరి వంగడాలను ఎకరానికి 30-40 kg విత్తన మోతాదులో నారు పెంపకాన్ని చేపట్టవలసి ఉంటుంది. వరి నారుమడిలో అయితే విత్తనాల ద్వారా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించారు.

0: నుంచి ఆరోగ్యకరమైన నారు పెరిగేందుకు విత్తే ముందు విత్తనాలను కిలోకు 2 గ్రాముల కార్బనిజం లేదా 10 గ్రాములు ట్రైకోడెర్మా వినిడితో శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి డిఏపి 20 కిలోల చొప్పున వేసుకోవాలి. అలాగే తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకిందో లేదో గమనిస్తూ ఒకవేళ కనుక ఈ లక్షణాలు కనిపిస్తే లీటర్ నీటికి ట్రైసైక్లోజెల్ 75 WP మందును 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. రాగి పంటలో నారుమడి సూచించబడిన తేలికపాటి వర్షాలు, అనుకూలమైన ఉష్ణోగ్రతలు నారుమడి ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నందున లోకల్ పెద్దచోడి ఇంకా ఇంద్రావతి వంటి రకాలను ఎకరానికి 4 నుంచి 5 కేజీల విత్తన మోతాదుతో విత్తనం ప్రారంభించాలి. విత్తన శుద్ధి మొలకల తెగుళ్లను తగ్గించడానికి అలాగే పంట ఆరోగ్యంగా పెరగడానికి విత్తే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. పసుపు పంట ప్రారంభ ఎదుగు దశలో పొలంలో నీరు నిల్వ ఉండే కొమ్మకుళ్ళు తెగులు ఆశించకుండా ఉండడానికి సరైన నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్య సరిగ్గా ఉండేలా చూసుకోవడానికి మొలక శాతం తక్కువగా ఉన్న చోట తిరిగి నాటుకోవాలి. ఏకరీతి మొలకలు ఇంకా ప్రారంభ ఎదుగుదలను ప్రోత్సహించడానికి ఎకరానికి 2 నుంచి 3 టన్నుల బాగా కుళ్ళిన పశువుల ఎరువును మల్చింగ్ లేదా పైపాటుగా వేసుకోవాలి. పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో కొమ్మకుళ్ళు తెగులు ఉధృతిని రైతులు గమనించాలి. తెగుళ్ల లక్షణాలు కనుక కనిపిస్తే ప్రభావిత మొక్కల చుట్టూ ఉన్న నేలను లీటర్ నీటికి 2 గ్రాముల మెటాలాక్సిల్ ఇంకా మ్యాంకోజెప్ కలిపిన ద్రావణంతో తడపాల్సి ఉంటుంది. తెగులు మరింత పెరగకుండా ఉండడానికి తీవ్రంగా దెబ్బతిన్న మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి కోత దశ. పండ్ల ఈగలు ఇంకా పండు తొలిచే పురుగుల నివారణకు తోటలో పడిపోయిన అలాగే దెబ్బతిన్న పండ్లను తొలగించి నాశనం చేసుకోవాలి. పురుగు ఉధృతి కనుక కనిపిస్తే వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు, స్పానోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి వర్షం లేని సమయంలో పిచికారీ చేసుకోవాలి. మామిడిలో హాపర్లు ఇంకా ఇతర రసం పీల్చే పురుగులు కనిపించే అవకాశం ఉంది కనుక ఉధృతి కనిపిస్తే థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పొడి వాతావరణంలో పిచికారీ చేసుకోవాలి. కోతకు వచ్చిన పండ్లను వర్షం లేని సమయంలో కోసుకోవాలి. కోత తర్వాత పండ్లను నీడలో ఉండే విధంగా అంటే గాలి ఆడని ప్రదేశంలో నిల్వ ఉంచితే పండ్ల నాణ్యత ఇంకా నిల్వ కాలం పెరుగుతుంది. ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల నేలలో విత్తనాలను నాటుకోవడానికి అనుకూలమైన తేమ ఉంది కాబట్టి రైతులు ఎంపిక చేసిన నాణ్యమైన మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలను ఎకరానికి 8 నుంచి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. నేల సారాన్ని బట్టి తేమను కాపాడుకోవడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్టు ఎకరానికి 2 నుంచి 4 టన్నుల చొప్పున కలపాలి. విత్తనాల ద్వారా లేదా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 2 గ్రాముల మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కలిపి విత్తనాలకు పట్టించవలసి ఉంటుంది. పశువుల సంరక్షణ కొరకు వ్యాధి నిరోధక టీకాలు. ప్రస్తుతం అధిక తేమ ఇంకా మబ్బులతో కూడిన వాతావరణం పశువుల్లో గొంతు వాపు ఇంకా జబ్బు వాపు వ్యాధులు రావడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి రైతులు వెటర్నరీ అధికారుల సలహా తీసుకుని పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించవలసి ఉంటుంది. ప్రస్తుతం కురిసిన వర్షాల సమయంలో బ్యాక్టీరియా ఇంకా పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి పశువుల కొట్టాల దగ్గర సరైన పరిశుభ్రతను రైతులు పాటించాలి. నేల ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కొట్టాల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా కొరకు మేఘదూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు తెలియజేస్తున్నారు. రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలి.
1: మీరు ఇంతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వ్యవసాయ సమాచారం విన్నారు. సమాచారం అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు

0: కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్ళీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా బాయ్స్ చిత్రం నుండి కార్తీక్ చిత్ర శివరామన్ పాడిన పాట వింటారు.

0: చందమామ చిత్రం నుండి ఆశా భోన్స్లే, కేఎం రాధాకృష్ణన్ పాడిన పాట వింటారు.
1: ధీమ్ ధనక ధీమ్ తడిడ దక ధీమ్ ధనక ధీమ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంస్కృత ప్రసంగ కార్యక్రమంలో విశ్వజన సంఖ్యా దివసః మానవ సంసాధనానాం ప్రాముఖ్యత గురించి శ్రీ మంగిపూడి కామేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు అనగా జూలై 11వ తేదీన మనం ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజునే ఎందుకు ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనే సందేహానికి సమాధానంగా ఒక చిన్న ఉదంతాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా 1987 సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా 500 కోట్ల మందిని దాటిందని ఒక అంచనాకి రావడం జరిగింది. ఆ ఘట్టాన్ని 5 బిలియన్ డే అని పిలవడం జరిగింది. ఆ తరువాత 1989

వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు సంఖ్యాపరమైన ఈ అవగాహన ఈ ఒక్కరోజుకే పరిమితం కాకూడదని, ప్రతి సంవత్సరం ఒక గుర్తుగా ఉండిపోవాలని నిర్ణయించడంతో జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవంగా ఆవిర్భవించడం జరిగింది. 1990వ సంవత్సరంలో మొదటిసారిగా 90కి పైగా దేశాలలో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఈ జనాభాకు పరమార్థం ఏమిటి, దేశాభివృద్ధికి పర్యావరణానికి ఈ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా అది ఏది సూచిస్తుందో ఆలోచించమని ఐక్యరాజ్య సమితి వారు అనగా యుఎన్ఓ ప్రపంచాన్ని ఆహ్వానించడం జరిగింది. ప్రపంచ జనాభా సంఖ్యను చూసి భయానికి లోను కాకుండా ఈ సమస్యను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుని మనకున్నటువంటి మానవ వనరుల మీద దృష్టి కేంద్రీకరించి యువతీ యువకుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందేలా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ దేశాభివృద్ధికి సహకరించే విధంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భరతతో ముందుకు సాగి ప్రపంచానికి ఒక దిక్సూచిలా నిలుద్దాం. మన దేశ జనాభాలో యువతీ యువకుల శాతం చాలా ఎక్కువ, కాబట్టి యువతను నిపుణులుగా తీర్చిదిద్ది దేశాభివృద్ధికి వారి సేవలను సరి అయిన మార్గంలో ఉపయోగించుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా ఆలోచించి ముందుకు సాగినట్లయితే ఈ జనాభా సంఖ్యను ఒక శక్తిగా మలచుకొని మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలగకుండా స్వీయ క్రమశిక్షణతో ముందుకు సాగి దేశాభివృద్ధికి ఇతోధిక సహాయాన్ని అందించడమే పరమావధిగా పెట్టుకుని మన దేశ సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేద్దాం. శ్రమయేవ జయతే, కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తులను వాస్తవ రూపంలోకి తీసుకుని వద్దాం. ప్రియ ఆకాశవాణి శ్రోతారః, భవద్భ్యః సర్వేభ్యః సాదర స్నేహపూర్వక నమస్కారాః. విశ్వజనసంఖ్యా దివస శుభాకాంక్షాః చ. సంపూర్ణే విశ్వే అద్య జూలై మాసస్య ఏకాదశ దినాంకే విశ్వజనసంఖ్యాదివస రూపేణ మాన్యతే. భవంతః సర్వే జానంతి ఏవ ఇదానీం తావతు అస్మిన్ ప్రపంచే వివిధేషు దేశేషు ఖండేషు ప్రాంతేషు ప్రాయశః అష్టశతకోటి జనాః నివసంతీతి జ్ఞాయతే. ఏతత్ సత్యమేవ. విశేషతః అస్మాకం భారతదేశే ఏవ జనసంఖ్య అశీతికోట్యధిక ఏకశతకోటి ఇది జ్ఞాయతే. ఏతాదృశ జనసంఖ్య దేశహితాయ వా అథవా తత్ర యాకాపి హానిః అథవా సమస్యా వా ఇత్యాకారక సందేహాః సర్వేషు మనస్సు సాధారణతయా భవేయుః భవంతి అపి తథాపి అస్మిన్ విషయే సమస్యా నైవ భవతి అథవా నైవ భవిష్యతి. కుత ఇతి చేత్, యది వయం దేశస్య ప్రగత్యై మానవ సంసాధనానాం హ్యూమన్ రిసోర్సెస్ ఉపయోగం సంయక్తయా కుర్మః చేత్ తర్హి యస్య కస్యాపి అథవా యాకాపి సమస్యా నైవ భవేత్. ప్రథమం తావత్ ఏషః విశ్వజనసంఖ్యాదివసః కిమర్థం ప్రపంచే అస్మిన్ సర్వత్ర ఆయోజ్యతే, తత్ర కిం కారణం భవితుం అర్హతి ఇతి సందేహః ఉదేతి చేత్, తత్ర ఏక అతి సూక్ష్మ కథా శ్రూయతే తద్యథా. వస్తుతః 1987 తమే వర్షే ఇయం కథా ఆరభతే. తస్మిన్ సంవత్సరే సర్వప్రథమతయా ప్రపంచస్య జనసంఖ్య 500 కోటి సంఖ్యాం అతిక్రాంతా ఇతి తత్సంబంధి నిపుణైః ఉట్టంకితం. సా ఘటనా 500 కోటి దినం ఇతి నామ్నా విఖ్యాతం ఆసీత్. అయం తు విషయః తదానీం సర్వైః జనైః ఆకృష్టః. అనంతరం 1989 తమే వర్షే ఐక్యరాజ్యసమితిః అథవా సంయుక్త రాష్ట్ర సంఘః యుఎన్ఓ నిర్ణీతవాన్ యత్ ఏతాదృశచింతనం అస్య సంవత్సరస్య ఏవ పరిమితం న భవేత్ అపితు ప్రతివర్షం స్మారకరూపేణ ఆగచ్చేత్ ఇతి మధ్య

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఇక వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు

0: నిర్ణయం తీసుకున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ఈరోజు ఆక్లాండ్లో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు భారత నౌకాదళం న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య ఒప్పందం కుదిరింది. పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు సమాచార మార్పిడిని వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న చర్చలు ఫలించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ లక్సన్ హర్షం వెలిబుచ్చారు. ఈ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, తద్వారా ఇరు దేశాల వ్యాపార పారిశ్రామిక రంగాలకు భారీ లబ్ధి చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: दोनों देशों के बीच 9 महीनों के रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया है. यह आप सभी के लिए मार्केट एक्सेस, इन्वेस्टमेंट, सर्विसेज, टेक्नोलॉजी और टैलेंट मोबिलिटी के नए अवसर लेकर आएगा. हम 2030 तक द्विपक्षीय व्यापार को दोगुना बढ़ाएंगे. न्यूजीलैंड द्वारा अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है.
0: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, పారదర్శకత, సంపద వృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితిలో తక్షణమే సమూల సంస్కరణలు చేపట్టాలని భారత్, న్యూజిలాండ్ డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని ఈరోజు భారత్కు తిరిగి పయనమయ్యారు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలిచింది. వియత్నాంలో ఈరోజు భారతీయ పర్యాటకులతో వెళుతున్న స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెంది ఉంటారని వియత్నాం మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరో 21 మందిని రక్షణ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు 4 సిబ్బందితో కూడిన స్పీడ్ బోట్ ప్యూకోక్ ద్వీపంలో ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రమాద తీవ్రత, బాధితుల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. వియత్నాంలోని పూక్వక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడ్డ ఘోర ప్రమాదంపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, వియత్నాం ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, హాచిమిన్ సిటీలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయని వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ప్రవాస భారతీయ సమాజమే అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో పాటు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కావడం ఇరు దేశాల బంధానికి ఉన్న బలమైన రాజకీయ మద్దతుకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం తనకు అందించిన ఘన స్వాగతానికి, ఆతిథ్యానికి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లక్సన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని మాట్లాడుతూ భారత్ను తమ నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బలమైన స్వయం సమృద్ధి, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ సాంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు ప్రాజెక్ట్ 17A శ్రేణికి చెందిన 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను కేంద్ర మంత్రి తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కేవలం 1.5 కాలంలోనే 6 అత్యాధునిక యుద్ధ నౌకలను నౌకాదళంలోకి చేర్చుకోవడం మన దేశ నౌకా నిర్మాణ సామర్థ్యానికి, వేగంగా ఎదుగుతున్న రక్షణ పారిశ్రామిక రంగానికి నిదర్శనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక నిలువెత్తు సాక్ష్యమని, ఇందులో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్నే ఉపయోగించామని వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక నమ్మకం

0: ముఖ్యమైన భాగస్వామిగా అవతరించిందన్నారు. ప్రకృతి విపత్తుల్లో మానవతా సహాయం అందించడంలో భారత నౌకాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: आज के समय में मैरिटाइम सिक्योरिटी, इकोनॉमिक सिक्योरिटी दोनों को अलग अलग करके नहीं देखा जा सकता। समुद्र हमारे सिक्योरिटी के साथ साथ हमारे व्यापार, हमारी एनर्जी सिक्योरिटी और हमारी इकोनॉमिक प्रोग्रेस की भी मैं मानता हूं कि एक लाइफ लाइन। पूरी दुनिया की निगाहें इंडो पैसिफिक रीजन पर। हमारे प्रधानमंत्री जी ने इसके लिए एक विजन दिया है, महासागर। भारत इस पूरे इंडो पैसिफिक रीजन में एक नेट सिक्योरिटी प्रोवाइडर के रूप में, एक भरोसेमंद साथी के रूप में उभरा है।
0: వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువతరం గ్రంథాలయాలతో అనుబంధాన్ని పెంచుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ్ దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దేశాన్ని, ప్రజలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతి, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రంథాలయాలు ఒక శక్తివంతమైన సాధనమన్నారు. సమగ్ర స్థిరమైన దేశాభివృద్ధికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. కాన్పుకు కాన్పుకు మధ్య సరైన వ్యవధి ఉన్నప్పుడే కుటుంబాలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని స్పష్టం చేశారు. నాణ్యమైన కుటుంబ నియంత్రణ సేవలు మాతృ శిశు మరణాలను అరికట్టి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అసోం రాష్ట్రానికి వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం నెమ్మదించిందని వెల్లడించింది. హైదరాబాద్ను దేశంలోనే ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన రక్షణ పారిశ్రామిక రంగ సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పూణె, చెన్నై, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైల్ కారిడార్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న T20 సిరీస్లో భాగంగా చివరిది 5వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందేసరికి వికెట్ నష్టపోయి 153 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు తెలుగు సినిమా పాట వింటారు. లక్ష్మి చిత్రం నుండి రాజు, సునీత బృందం పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నెల్లూరులో సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య, హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార సంధ్యా కే సాథ్ మే విశాల్ శర్మ. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी न्यूजीलैंड की ऐतिहासिक यात्रा संपन्न करने के बाद स्वदेश रवाना. कहा, दोनों देशों के बीच व्यापार समझौते से भारत विकसित राष्ट्र बनने की ओर तेजी से बढ़ेगा. वियतनाम में नाव दुर्घटना में 15 भारतीयों की मौत. राष्ट्रपति, उपराष्ट्रपति और प्रधानमंत्री ने शोक व्यक्त किया. पश्चिम बंगाल सरकार ने समान नागरिक संहिता के मसौदा विधेयक की जांच के लिए सेवानिवृत्त न्यायाधीश की अध्यक्षता में 9 सदस्यीय समिति का गठन किया. मौसम विभाग के अनुसार अगले 4 से 5 दिनों तक देश के उत्तरी और पूर्वी हिस्सों में

మీకు ఒక ప్రకటన. రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురమ శీర్షికన మధుర గానాల నుండి మరలి రాని యానంలో సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి గారికి నివాళి. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రకటన సమాప్తం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. స్వయంవరం చిత్రం నుండి చిత్ర పాడిన పాట వింటారు.

0: రాముడు భీముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్. సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమ మే ఆప్కా స్వాగత్ హై. ఆజ్ కే కార్యక్రమ మే ప్రస్తుత హై డాక్టర్ రామవరపు మాధురి దేవి కా కర్ణాటక శైలి మే వీణా వాదన్.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు ద నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. టునైట్ వి ప్రెజెంట్ అ వీణా రిసైటల్ ఇన్ కర్ణాటక స్టైల్ బై డాక్టర్ రామవరపు మాధురి దేవి.
1: డాక్టర్ రామవరపు శరత్ బాబు और श्रीमती विजयलक्ष्मी की बेटी डॉक्टर आर माधुरी देवी ने वीणा वादन की शिक्षा अपनी माताजी वीणा गुरु श्रीमती रामवरपु विजयलक्ष्मी के पास प्राप्त की. आपने संगीत की बारीकियां सुप्रसिद्ध वीणा विद्वान डॉक्टर ई मणि शंकर शास्त्री से सीखी. मनोधर्म का पालन करते हुए वीणा पर लयबद्ध तरीके से रस और भाव का प्रदर्शन डॉक्टर रामवरपु माधुरी देवी की विशिष्टता रही है. वीणा वादन में आकाशवाणी द्वारा ए ग्रेड प्राप्त डॉक्टर आर माधुरी देवी ने कई भारतीय और अंतर्राष्ट्रीय मंचों पर अपनी कला का प्रदर्शन किया है. आपको विभिन्न पुरस्कारों से सम्मानित भी किया जा चुका है.
2: बॉर्न टू डॉक्टर रामावरपु शरद बाबू एंड लेट श्रीमती रामावरपु विजयलक्ष्मी, डॉक्टर माधुरी देवी इज एन ए ग्रेड आर्टिस्ट ऑफ आकाशवाणी. शी बिगैन हर ट्रेनिंग इन वीणा एट एन अर्ली एज अंडर द गाइडेंस ऑफ हर मदर, a well-known Veena guru, and even gave her first presentation at the age of 8. She later honed her skills under the tutelage of the renowned Veena artist, late Dr. Imani Shankar Shastri. Dr. Madhuri Devi has earned her PhD degree for her thesis on the rasa elements in Telugu musical compositions of the prominent composers since Annamacharya up to 19th century. As an artist, she has performed extensively in respected platforms all over the globe and is the recipient of a number of awards, titles and felicitations. Her music has been appreciated for expounding the rasa and bhava aspects of melody, manodharma and her command over laya. She also has a number of compositions to her credit.
1: Aaj ke karyakram mein Dr. Ramavarpu Madhuri Devi ki sangat kar rahe hain mridangam par శ్రీ మహదాసు ఏడుకొండలు ఆర్ ఘటం పర్ శ్రీ మావుడూరు సూర్యప్రసాద్.
2: ఇన్ టునైట్స్ కాన్సర్ట్

0: and strengthen connectivity among South India's major economic centres. Legendary playback singer S. Janaki, fondly known as the Nightingale of the South, passed away at the age of 88 today in Mysuru, Karnataka, after battling age-related health issues. Spanning over six decades, her career saw her singing in nearly 48,000 songs in multiple languages, including Kannada, Tamil, Telugu, Malayalam, and Hindi. She is conferred with 33 state film awards. She was chosen for Padma Bhushan in 2013. Food Safety and Standards Authority of India, FSSAI, has issued 9 notices to Swiggy Instamart following multiple consumer complaints alleging violations under the Food Safety and Standards Act 2006. In a social media post, FSSAI said that the food business operator has been directed to submit a detailed explanation and compliance report, failing which appropriate legal action will be initiated. In the FIFA World Cup, Norway will take on England, while defending champions Argentina will clash with Switzerland in the quarterfinals to determine the remaining semi-finalists. The third quarterfinal match between Norway and England will be played at Miami Stadium, with kickoff scheduled at 2:30 a.m. Indian Standard Time. Later, Argentina will face Switzerland at Kansas City Stadium at 6:30 a.m. Indian Standard Time. The Indian women's compound team of Jyoti Surekha Vennam, Pritika Pradeep and Chikita Taniparthi clinched the silver medal at the Archery World Cup Stage 4 in Madrid, Spain today. Meanwhile, in women individual compound event, teenage archer Pritika Pradeep produced a stunning turnaround to beat world number 11 Hazal Barun of Turkey, clinching her maiden World Cup bronze. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, అదిగదిగో అదే అదే బృందగానం వింటారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో మయూర కవి విరచిత సూరి శతకం, సన్నతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో రెవరెండ్ కొలుకుల సురేష్ కుమార్ గారి బైబిల్ సూక్తులు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనుల కార్యక్రమంలో జీవన ఎరువులపై అవగాహన గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. 7:15 ఈ మాసపు పాట హైదరాబాద్ కేంద్రం నుండి. 7:20 నేటి మాట శీర్షికన పాబ్లో నెరుడా జయంతి, అలాగే కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు వర్ధంతి సందర్భంగా వారిరువురి జీవిత విశేషాలు వింటారు. అనంతరం లేఖావళి, పుష్పాంజలి మొదలైన అంశాలు ఉంటాయి. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సామ్ సునీల్. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 9:35 పాటల పల్లకి, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి. 10:15 పాటల పల్లకి, 11:00 నుండి 12:00 వరకు మధురిమ శీర్షికన మధుర గానాల నుండి మరలి రాని యానంలో సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి గారికి నివాళి. నిర్వహణ శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 12:10 మధుమంజరి, 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి బలిజపల్లి లీల గారి పాడిన భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలెన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో డాక్టర్ ఎం ఉమా గాంధీ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో మైదా విజయనగరం స్కూల్ విద్యార్థులు కదంబ కార్యక్రమం వింటారు. 3:00 తెలుగు నాటిక విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యాపార సరళిలో పశుపోషణ అవకాశాల గురించి విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ శ్రీ వై సింహాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో జీడి మామిడితో విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రసారమవుతాయి. 7:45

స్వరమాలిక 9:30 జాతీయ స్థాయి రేడియో కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 రవి వాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ కుమార్ మురుధర్ గానం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి వర్షము కానీ ఉరుములతో కూడిన జల్లెలు కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. గంగానది, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:14:35. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.